ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ సోమవారం. శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన, నేను మీ ఆర్జే ప్రసన్న. మన దేశంలో అడుగడుగున ఎన్నో దేవాలయాలున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఎల్లారోలో ఉన్న కైలాస దేవాలయం ఒక ఎత్తు. ప్రపంచంలోనే ఏకరాతితో చెక్కిన అతిపెద్ద అత్యంత పురాతన ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధి కింగింది. అద్భుతమైన వాస్తు నిర్మాణంగాను కైలాస దేవాలయం పేరొందింది. అటు చరిత్రకారులకి ఇటు శాస్త్రజ్ఞులకి కూడా అంతుబట్టని రహస్యంగానే మిగిలింది ఈ దేవాలయం. యునెస్కో వారసత్వ

మీరు వింటున్నారు అర్చనలోని క్షేత్రదర్శిని. సహ్యాద్రి పర్వత శ్రేణిలో చరణాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరాలో 16వ గుహలోని ఏకశిలా నిర్మాణమే కైలాస దేవాలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కృష్ణ అనే రాష్ట్రకూట చక్రవర్తి పునర్మించినట్టు ఈ ఆలయాన్ని తెలుస్తోంది. అయితే కృష్ణ యజ్ఞవల్కి రచించిన కథాకల్పతరు అనే గ్రంథం ప్రకారం ఆ ప్రాంతాన్ని పాలించే ఎలు అనే రాజు ఓసారి తీవ్రమైన అస్వస్థకి గురవగా భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తానని, శిఖరాన్ని చూసే వరకు ఉపవాసం చేస్తానని రాణి మొక్కుకుందిట. ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శిలో మనం కైలాస దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రాజుకి వ్యాధి తగ్గితే గుడి కట్టిస్తానని రాణి మొక్కుకుంది కదా. అయితే కోరుకున్నట్టుగానే వ్యాధి తగ్గింది. దాంతో దేవాలయ నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలనుకున్నట్ట. కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు అనడంతో అప్పుడు పైథాన్ నగరం నుంచి వచ్చిన కోకసా అనే వాస్తుశిల్పి పర్వతంపై నుంచి కిందికి చెక్కుతూ కొద్ది రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించాడని, దాంతో రాణి ఉపవాస దీక్షను విరమించిందని స్థల పురాణం చెబుతోంది.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం కైలాస దేవాలయం గురించి. అయితే ఈ దేవాలయం కైలాస పర్వతాన్ని తలపించేలా ఉంటుందని, అందుకే భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడ ధ్యానం చేసుకుంటుంటారు. దారి నిమ్ము ప్రభు అంటూ కొండల్ని, సముద్రాల్ని, భూమాతని పూజించే వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహించి రాతిని తొలిచారని, అందుకే వేదమంత్రాలను వల్లిస్తుంటే అవి అక్కడ ప్రతిధ్వనించే తీరు మరెక్కడా వినిపించదని అంటుంటారు భక్తులు.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం కైలాస దేవాలయం గురించి. అయితే ఏ ఆలయాన్నైనా నేల మీద నుంచే కడతారు కదా, కానీ కొండపై నుంచి కిందికి తులుస్తూ కట్టిన ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. యూ ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని ఎటు నుంచి చెక్కుకొచ్చారనేది నేటికి తెలియలేదు. ప్రవేశద్వారం దగ్గర ఉన్న విఘ్నేశ్వర శిల్పాన్ని బట్టి అక్కడి నుంచే ప్రారంభించారని ఊహిస్తున్నారు. ఎన్నో అంతుబట్టని రహస్యాలకు నీలమైన ఎల్లారోలోని కైలాస దేవాలయం చూసి తీరాల్సిన అద్భుతం.

ఈ ఉదయం 7:15 ఆరోగ్య జీవనంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ ఉదయం 7:15 ఆరోగ్య జీవనంలో

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకొచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్ పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద వేకెండ్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నేబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న

ముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్టేలియా రక్షణ మంత్రుల సమాపేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేరతారు. ప్రమాణ స్వీకారోత్సవం 11 గంటలకు కోల్కతాలోని లోక్ భవన్ లో జరుగుతుంది. మే 9వ తేదీన 5 కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన శుభేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట కేబినెట్ మొత్తం బలం 41 పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్ లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. నెల రోజుల పాటే సాగే ఈ ప్రచారం 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చెరో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి చెరొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత HD దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్టలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి 100

0: అది పాటలు రికార్డ్ చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునీత పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తి నిరకట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ వరుసగా 2వ కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను 5 తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 8 నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ హ్లైంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ను ఓడించి 2వసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం. క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. క్యాన్సర్ వ్యాధిలో వ్యాక్సిన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: మనం పోలియో వ్యాక్సిన్ అని, హెపటైటిస్ వ్యాక్సిన్ అని రకరకాల వ్యాక్సిన్స్ సమాజంలో ఆ వ్యాధిని బారిన పడకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మహమ్మారిగా మారిన క్యాన్సర్ పట్ల కూడా ఏదైనా వ్యాక్సిన్స్ రావడం జరిగిందా? అలాంటిది వస్తే ఏ రకమైన వ్యక్తులకు అది ఇవ్వడానికి వీలవుతుంది అంటారు?
1: సో క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అంటే అది ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే ఉన్నాయండి. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ని అరికట్టడానికి చేసే వ్యాక్సిన్స్ అండి అవి. ముఖ్యంగా గర్భసంచికి సంబంధించింది, ఇప్పుడు వినుంటారు మీరు రీసెంట్ గా బడ్జెట్ లో కూడా అలొకేట్ చేశారు వ్యాక్సిన్స్ కి మనం ప్రొవైడ్ చేయాలి సపోర్ట్ అని. సో మనకి ఇండియాలో కామన్ గా ఉండే వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్ అండి. సర్వికల్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్ క్యాన్సర్ ఇండియాలో. మామూలుగా ఫారెన్ లో ఉంటే అసలు ఎవరికి రా, చాలా తక్కువ, అతి తక్కువ మందికి ఉంటుంది. బట్ మన కంట్రీలో, మన దేశంలో సర్వికల్ క్యాన్సర్ అనేది చాలా కామన్ గా చూస్తాం కాబట్టి దాన్ని, అది మామూలుగా 80% మందికి వచ్చేదండి. దానికి రీజన్ ఇన్ఫెక్షన్ అండి. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల 80-85% మందికి వస్తుందండి. అది దాన్ని అరికట్టడానికి మనం వ్యాక్సిన్స్ ఇంట్రడ్యూస్ చేసాం యాక్చువల్లీ. సో మామూలుగా పూర్వకాలంలో మామూలుగా మైలు వెళ్ళినప్పుడు మామూలుగా ఈ మామూలు బట్టలు యూజ్ చేయటం కానీ, అంత హైజీన్ యూజ్ చేయకపోవటం కానీ, లేకపోతే అండర్వేర్ యూజ్ చేయకపోవటం కానీ, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం అట్లా చేయటం కానీ, అట్లా అంతా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్వైర్ చేయటం, అంటే ఈజీగా ఇన్ఫెక్షన్ రావడం జరిగిందండి. అదే ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుందంటే ఆ కణాన్ని క్యాన్సర్ కణంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

0: అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటాం. కొంతమందికి వచ్చిపోతా ఉంది, నాకేంటో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది, మండుతా ఉంది, అట్లా ఎక్కువ తెల్లబట్ట వస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. అది ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ అంతే కంటిన్యూస్ గా ఉంటే, బాడీలో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ కంటిన్యూస్ గా ఉంటే దానివల్ల కణాల్లో క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా మన కంట్రీలో ఇది చాలా పెద్ద సమస్యలా ఉంది కాబట్టి ఎపిడమిక్ అన్నారన్నమాట. క్యాన్సర్ ఎపిడమిక్ ఇన్ ఇండియా అని అన్నారు. ఎపిడమిక్ అంటే బాగా ప్రబలంగా ఉంది వ్యాధి అని. ఆ మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. 9 ఏళ్లు దాటిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు ఉంటే గనక ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 9 నుంచి 26 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాని యొక్క బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల లోపల తీసుకుంటే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ రాకముందరే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వ్యాక్సిన్ అనేది ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైనా వ్యాక్సిన్ తీసుకుంటే గనక అది అంత ఎక్కువసేపు ఉండకుండా మన బాడీలో ఇమ్యూనిటీని ఇంక్రీస్ చేసి దాన్ని చంపడానికి, కొంచెం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో 9 నుంచి 14 ఐడియల్ పీరియడ్ అండి వ్యాక్సిన్ తీసుకోవడానికి. లేదు 14 సంవత్సరాల లోపల అవ్వలేదు అంటే గనక కనీసం 26 సంవత్సరాల లోపల తీసుకుంటే మంచిదని మేము సజెస్ట్ చేస్తాం. అది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ 9 నుంచి 14 ఏళ్ల లోపలైతే గనక దాని యొక్క బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది.
1: అంటే సర్వైకల్ క్యాన్సర్ మీరు మగవాళ్ళలో అన్నారు, అది ఏ రకంగా?
0: మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇద్దరు కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉంటాయండి. మామూలుగా నోరుకి సంబంధించింది కొంతమంది అంటారు, నాకేమి అలవాట్లేదు కానీ క్యాన్సర్ వచ్చింది, నోటికి సంబంధించింది, టంగ్ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఇంకో క్యాన్సర్ వచ్చింది చెప్పి చెప్తూ ఉంటారు. అది మోస్ట్లీ ఏంటంటే అండి, దానివల్ల అది ఒక ఇన్ఫెక్షన్ కంటిన్యూస్ గా ఉండటం వల్ల మాత్రమే వస్తుంది అది కూడా. సో ఆ ఇన్ఫెక్షన్ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటామండి దాన్ని. సో అది కూడా మనం ఇచ్చే వ్యాక్సిన్ వల్ల మగవాళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, పెనిస్ క్యాన్సర్ అంటే ఆ జెనిటల్ ఏరియాస్ దగ్గర ఉన్న క్యాన్సర్స్ కూడా అరికట్టబడుతుంది. మామూలుగా పులిపురిలాగా వాట్స్ అంటాం అనమాట, ఆ వాట్స్ నుంచే క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా ఆ వాట్స్ నుంచి కూడా క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మగవాళ్ళలో అయితే ఆ కింద జెనిటల్ ఏరియాస్ దగ్గర వచ్చే క్యాన్సర్ కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ కొంతవరకు అరికట్టే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కన్నా సర్వీక్స్ క్యాన్సర్ చాలా ఎక్కువ అండి. అంటే ఇన్ఫెక్షన్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావడం కానీ జెనిటల్ క్యాన్సర్ రావడం కానీ 10 నుంచి 20% మాత్రమే ఉంటుంది. కానీ గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ మాత్రం 85% మందికి దాని వల్ల వస్తుంది. అది మన కంట్రీలో మహమ్మారిలా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇచ్చే వ్యాక్సిన్ వల్ల గర్భసంచే కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే చెవు, ముక్కు, గొంతు, నోరుకి సంబంధించిన క్యాన్సర్స్ కూడా అరికట్టబడతాయి. ఏవైతే ఇన్ఫెక్షన్ వల్ల వస్తే ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. అవి ఇంకా మగవాళ్ళు పెనిస్ క్యాన్సర్స్, ఆ చిన్న చిన్న క్యాన్సర్స్ కూడా అరికట్టబడతాయి అన్నమాట. సో అందుకనే మగవాళ్ళకి ఆడవాళ్ళ ఇద్దరికి 9 నుంచి 14 ఏళ్ల లోపల వేసుకోమని స్ట్రెస్ చేస్తాం. 14 ఏళ్లు దాటిన తర్వాత మగవాళ్ళకి అంత బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటారు కాబట్టి. ఆడవాళ్ళకి మాత్రం 26 ఏళ్ల వరకు తీసుకుంటే కూడా కొంత బెనిఫిట్ ఉందని స్టడీస్ చెప్తా ఉన్నాయి కాబట్టి మీ స్ట్రెస్ లైక్ 26 ఏళ్లకు తీసుకోండి మీరు మంచిది అని చెప్పి చెప్తాం అన్నమాట.
1: ఈ వ్యాక్సిన్ రెండింటికి ఒకటేనంటారా డాక్టర్?
0: రెండింటికి ఒకటే అండి. దానిలో వేరియంట్స్ ఉంటాయండి. మామూలుగా 4 వైరస్లు ఉన్న వ్యాక్సిన్, 9 వైరస్లు ఉన్న వ్యాక్సిన్ అట్లా ఉంటుందండి. గార్డాసిల్ 9 అని ఉంటుంది, అన్నిటికన్నా అడ్వాన్స్డ్ అనమాట. ఇంకోటి క్వార్టర్ వ్యాలెంట్ వ్యాక్సిన్స్ ఉంటుంది. క్వార్టర్ వ్యాలెంట్ వ్యాక్సిన్స్ అయితే మాత్రం ఇండియన్ కంపెనీలు కూడా వచ్చేసాయండి. చాలా తక్కువ చౌకగా వచ్చేస్తుంది అనమాట, మీరు 2000కి వేసుకోవచ్చు అవి. అలాగంటే ఫారెన్ ది బెస్ట్ కావాలి అంటే గార్డాసిల్ 9 అనేది చాలా ఎక్కువ వైరస్లు కవర్ అయిన వ్యాక్సిన్ అండి. అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది అన్నమాట. అది కొంచెం ఖరీదైనది, ఒక వ్యాక్సిన్ దాదాపుగా 12,000 అవుతుంది. అది
1: అంటే ఏ రకమైన లక్షణాలు పొడసూపకపోయినప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనంట?
0: ఖచ్చితంగా మంచిదే అండి, ఖచ్చితంగా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది దానివల్ల.
1: డాక్టర్ గారు, మిగతా చిన్నపిల్లల ఉన్నప్పుడు ఇచ్చే వ్యాక్సిన్స్, పోలియో వ్యాక్సిన్స్ కానీ టీకాల వల్ల చిన్నపిల్లల్లో కొన్నిసార్లు కొంత అనారోగ్య సమస్యలు అంటే కొంచెం జ్వరం రావడం అలాంటివి గమనిస్తూ ఉంటాం కదా, ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య తాత్కాలికంగా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఈ సర్వీక్స్ క్యాన్సర్ కి గానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ హ్యూమన్ పేపర్ వైరస్ వల్ల మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అసలు మామూలుగా మనం చిన్నపిల్లలకి టీకా వేయగానే ఆ రోజు జ్వరం వస్తుందని డాక్టర్ చెప్తారు, నిద్రపోవడం చెప్పి చెప్తారు, రెస్ట్లెస్ అవుతారని చెప్తారు. కానీ ఈ హెచ్పి వ్యాక్సిన్ కి సంబంధించింది మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి.
1: ఈ టీకా అడ్మినిస్టర్ చేసి అంటే ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే,
0: చర్మం కింద ఇస్తారండి, యూజువల్లీ సబ్క్యూటేనియస్ గా ఇస్తారండి.
1: అంటే ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చే విధానంగా
0: అట్లానే ఇస్తారు.
1: డాక్టర్ గారు, ఇలా మీరు చెప్పినట్టుగా హెడ్ అండ్ నెక్ సంబంధించిన క్యాన్సర్స్ కానీ అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఆడవాళ్ళలో మగవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ని నివారించడానికి, అలాంటి రాకుండా చూసుకోవడానికి వ్యాక్సిన్ ఉపయోగపడుతుందంటారు. ఇవి కాకుండా ఇంకేమైనా క్యాన్సర్స్ ఉన్నాయి అంటే శరీరంలో రకరకాల భాగాలకు క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, ఇంకేమైనా ఉన్నాయంటే
0: ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఇంకొకటి అండి, లివర్ కి సంబంధించిన క్యాన్సర్ కూడా మనకి ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి, దాన్ని హెపటైటిస్ అంటాం, హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే ఇన్ఫెక్షన్ వల్ల

0: ప్రెవలెంట్ గా అంతే కంటిన్యూస్ గా ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవ్వకుండా ఉంటే కనుక అది మళ్ళీ లివర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన కంట్రీలో లివర్ క్యాన్సర్స్ మామూలుగా అంత ముందర కన్నా కూడా ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిందండి, చాలా ఇంక్రీజ్ అయింది. దానిలో ఒకటి మనకి ఆ జనరేషన్ లో వాళ్ళు అంటే ఇప్పుడు 60s 70s లో ఉన్న వాళ్ళు అంతకుముందు వాళ్ళు సిరంజిలు యూజ్ చేసేటప్పుడు వాళ్ళు బాయిల్ చేసుకునే పద్ధతి కానీ లేకపోతే వేరే సిరంజ్ వాడటం కానీ యూజ్ చేయలేదు. అందరూ ఒకేసారి లైన్ గా అదే సిరంజ్ 10 మంది వాడేవాళ్ళు.
1: అందులో వేడి నీళ్లు ముంచి రెండు సార్లు బయటికి కొట్టి మరుసటి వాడికి పొడిచేవాళ్ళు.
0: కరెక్ట్ అండి. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి రావడం జరగడం వల్ల హెపటైటిస్ బి గానీ హెపటైటిస్ సి గానీ ఆ జనరేషన్ లో చాలా ఎక్కువ ఉందండి. దానివల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి చాలా. సో దాన్ని మన జనరేషన్ వాళ్ళు జాగ్రత్త పడాలంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందరూ తీసుకుంటారు. హెపటైటిస్ సి కి వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు, కానీ మామూలుగా హెపటైటిస్ సి వచ్చే విధానం నేను మీకు చెప్పినట్టు ఒకళ్ళు ఇంజెక్షన్ ఒకరు వాడటం వాటి వల్ల ఉంటుంది కాబట్టి అది జాగ్రత్త పడమని చెప్పి చెప్తాం. బ్లడ్ ప్రొడక్ట్స్ కాంటాక్ట్ కానీ ఎలా పడితే అలా బ్లడ్ ఎక్కించుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవడం చేయకూడదు. సో ఈ ప్రొటెక్షన్ తీసుకుంటే మనకి సరిపోతుంది.
1: ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఏదైనా ముందస్తు డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తమరు కొంతమంది అంటున్నారు జీన్ థెరపీ కోసం కానీ జన్యుపరంగా వీళ్ళ వంశంలో క్యాన్సర్ ప్రకటితమయ్యే అవకాశం ఉంది అని అలాంటి పరీక్షలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: వ్యాక్సిన్ చేసుకోవడానికి ఎటువంటి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు అట్లా స్కెడ్యూల్ చెప్పిన ప్రకారం డాక్టర్ చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఇంట్లో జన్యుపరమైన సమస్యలు ఉన్నా లేకపోతే లేకపోయినా దీనికి వాటికి సంబంధం లేదు. ఇది కామన్ పర్సన్ అంటే మన ఇండియాలో ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ కాబట్టి మనం తీసుకుంటున్న జాగ్రత్త. ఎట్లయితే కరోనాకి తీసుకున్నామో ఇది కూడా తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ మన కంట్రీలో ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల వచ్చే క్యాన్సర్స్ ని ఎట్లా అరికట్టొచ్చో జాగ్రత్త తీసుకుంటున్నాం అంతే తప్పితే ఇది చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటానికి అసలు ఎటువంటి టెస్ట్లు లేవండి.
1: ఈ వ్యాక్సిన్ ఇంజక్షన్ రూపంలో తీసుకుంటాం కదా డాక్టర్ గారు, ఎన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది? ఒక ఇంజక్షన్ తో సరిపోతుందా?
0: స్కెడ్యూల్ ఉంటుందండి. నిన్న చెప్పిన 9 నుంచి 14 ఏళ్ళ వాళ్ళకైతే 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది టీకా. 14 ఏళ్ళు దాటితే మాత్రం 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుందండి. అది ఆ స్కెడ్యూల్ మేము పాప వయసు ప్రకారంగా డిసైడ్ చేస్తాం, ఆయన బాబు వయసు ప్రకారంగా డిసైడ్ చేస్తాం. మొదటిసారి తర్వాత 4వ నెల తీసుకోమని చెప్పి చెప్తాం 9 నుంచి 14 ఏళ్ళ వాళ్ళైతే. 14 ఏళ్ళు దాటిన వాళ్ళైతే మాత్రం మొదటి నెల 3వ నెల మళ్ళీ 7వ నెల తీసుకోమని చెప్పి చెప్తామండి.
1: ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఆహారం పట్ల శ్రద్ధ వహించాలంటారా?
0: ఎటువంటి శ్రద్ధ అవసరం లేదండి, దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు.
1: ఈ వ్యాక్సిన్ వికటించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
0: ఈ వ్యాక్సిన్ హెపటైటిస్ గానీ దీనికి కానీ లేకపోతే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ నేను చెప్పిన దాని ప్రకారంగా వికటించేది ఏమీ లేదండి. మామూలుగా కరోనా వ్యాక్సిన్ వల్ల గుండె మీద సైడ్ ఎఫెక్ట్ రావడం కానీ లేకపోతే కొంతమంది నరాల మీద సైడ్ ఎఫెక్ట్ రావడం కానీ, మామూలు పిల్లలు తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల నరాల సైడ్ ఎఫెక్ట్ కానీ విన్నాం. కానీ ఈ వ్యాక్సిన్ వరకు ఇప్పటి వరకు ఎవిడెన్స్ అసలు ఏదైనా వికటించే అవకాశం ఉందని చెప్పి మాత్రం ఏది లేదండి.
1: డేటా స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మామూలుగా ఒక వ్యాక్సిన్ ని ఒక టీకాని సమాజానికి ఇంట్రడ్యూస్ చేసే ముందు చాలా రకమైన పరీక్షలు
0: పరిశోధనలు ట్రయల్స్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఒక వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే హై క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దానివల్ల ఉపయోగం ఉండాలి కానీ నష్టం లేదనే దాన్ని చాలా వ్యాక్సిన్స్ విషయంలో ఇంకా చాలా స్ట్రిక్ట్ గా వాడతామండి. చెప్పాలంటే కోవిడ్ టీకా కొన్ని కంట్రీస్ లో డిస్కంటిన్యూ చేశారు ఎందుకంటే హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయని, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ లో. సో ఇది కూడా అట్లా అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి యూజ్ చేస్తాం అన్నమాట.
1: ముఖ్యంగా ఆల్కహాలిక్స్ గానీ ఇలా గుట్కాలు తినే వాళ్ళు కానీ, మీరు స్వయంకృత అపరాధం చేసే వాళ్ళు కొందరు ఉంటారు ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు, ఇలా అడిక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, తమ చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఇంత అవసరం రాకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ అయి ఉండే వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అలాంటి పరిస్థితులు ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి వ్యాక్సిన్స్. ఏమి జాగ్రత్తలు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ అనేది ఏంటంటే అండి, మన ఇందాక నేను చెప్పినట్టు ఇమ్యూనిటీ పెంచడానికి ఇచ్చేది అనమాట వ్యాక్సిన్. సో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తా అనమాట. ఒకవేళ ఈ క్రిమి గనక ఒంట్లోకి వస్తే దాన్ని తొందరగా అరికట్టడానికి ఏమేం చేయాలి, ఆయుధాలన్నీ ఎట్లా తొందరగా ఉపయోగించాలి?
1: సో చెప్పాలంటే ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆ సంబంధిత ఏ వైరస్ ఏ క్రిమిని అయితే మనం ఎదుర్కోవాలనుకుంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ గానీ అస్త్రశస్త్రాలతో బాడీలో
0: మన బాడీని రెడీ చేయడానికి చేసే ప్రయత్నమే అండి ఇదంతా. దీనివల్ల అసలు ఎటువంటి తీసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. ఎవరన్నా ముందు అలవాట్లు ఉన్న వాళ్ళు ముందస్తు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ముందస్తు అలవాట్లు ఆల్రెడీ ఉంటే ఇందా చెప్పినట్టు దాని బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. అంటే ఏంటంటే ఆల్రెడీ అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని బాగా ఎక్స్పోజ్ అయ్యి ఒక వయసు దాటుతుంది కాబట్టి ఆ వయసు ఎంటర్ అవ్వక ముందరే లేకపోతే అలవాటు రాకముందరే ఇస్తే గనక దాని బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం.
1: అంటే ఒకవేళ అలాంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ రాగానే ఆల్రెడీ డిఫెన్స్ మెకానిజం రెడీ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసి

0: అవకాశం ఉన్నది.
1: కరెక్ట్
0: డాక్టర్ గారు, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత శరీరంలో ఏ రకమైన మార్పు జరుగుతుంది?
1: వ్యాక్సిన్స్ ఇవ్వగానే మనకి మామూలుగా జ్వరం రావడం కానీ అట్లాంటి కానీ ఏముండవండి. అది ఇవ్వగానే దానిలో ఉన్న ప్రోటీన్ కాంపోనెంట్ వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అలర్ట్ అయిపోద్దండి. అలర్ట్ అయిపోయి రకరకాల ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయటం, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయటం, లేకపోతే రకరకాల సెల్స్ యాక్టివేట్ అవడం జరుగుతుంది అనమాట. అలా యాక్టివేట్ అయితే కనుక మనకి వెంటనే దాని ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ మార్పు వస్తుంది. అంటే కేవలం మన ఇమ్యూనిటీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఇంకా మనకి మామూలుగా వ్యాక్సిన్ తీసుకుంటే నీరసంగా ఉండటం లేకపోతే ఫీవర్ రావడం ఇట్లాంటి మార్పులు మనకేమీ తెలియవండి. అది
0: ఒక విధంగా చెప్పాలంటే భారత ప్రభుత్వం బడ్జెట్ లోనే ఈ వ్యాక్సిన్ కి కొంత అమౌంట్ కేటాయించిందంటే దాని ప్రాముఖ్యత గుర్తించి సమాజంలో ఈ సమస్య బారిన పడకూడదన్న భావనతో చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఆవశ్యకతను గమనించి ప్రాపర్ అవేర్నెస్ తో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదంటారు.
1: కరెక్ట్ అండి,
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

జనరంజని శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు. జనరంజనిలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

జనరంజనంలో ముందుగా ప్రేమ పగ సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు నల్గొండ నార్కెట్పల్లి నుంచి శివకోటి శేఖర్ వరలక్ష్మి. అలాగే ఏదైనా ఒక పాటకి మా పేర్లు చదవండి అని చెప్పేసి మెసేజ్ చేశారు జయశ్రీనగర్. లక్ష్మీ నిలయం నుంచి రామయ్య, రాజలక్ష్మి, శ్రియా ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణిజ్యరం పాడారు. దాసరిది రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

0: వచ్చే పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324-0852. మా దైవం సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు సిహెచ్ విజయ్ కుమార్, చందానగర్, హైదరాబాద్ నుంచి. అలాగే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారి పాటని, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, కెవి మహాదేవన్ సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: లంబడోళ్ల రామదాసు సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు పెద్దంబరపేట నుంచి గుండు అంబదాస్, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మని గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు ఈ పాటని. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: అందమైన అనుభవం సినిమా నుంచి ఈ పాట నడుపుతున్నారు జోగులాంబ గద్వాల్ నుంచి ఆనందరావు ప్రదీప్ కుమార్, ఇంకా బచ్చన్నపేట జనగాం నుంచి పాండు, పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడారి పాటని. ఆత్రేయ రచన ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324-0852. స్వర్గానికి నిచ్చెనలు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ ప్రణీత్, ఇంకా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, కరీంనగర్ ఓల్డ్ బజార్ నుంచి మోతి శ్రీనివాస్ పద్మ, అల్మాజ్గూడ నుంచి రవికుమార్, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఆత్రేయ రచన, కేవీ మాదేవన్ సంగీతం అందించారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గాజల కృష్ణయ్య సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఇల్లందు కొత్తగూడ నుంచి రాజేష్ ఖన్నా చిన్నపాసి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గౌడ్ సత్యమ్మ, వనపతి నుంచి సుధారామయ్య, ఎద్దుమాయలార నుంచి వీరయ్య, కీసర గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. ఆత్రేయ రచన, కేవీ మహాదేవన్ సంగీతం అందించారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఓ తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. జనరంజని ఫోన్ చేసింది ఎవరు?
1: నా పేరు పోల్శెట్టి మెహర్బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం ఈరోజు?
1: వెళ్ళిపోతున్న సినిమా నుంచి శ్రీరస్తు శుభమస్తు అనే పాటని ప్రసారం చేస్తారని ఎదురు చూస్తుంటాను మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: యాదాద్రి ఒలిగొండ మండలం గొల్లెపల్లి నుంచి ఈదురోడ్ లక్ష్మయ్య గంగమ్మ మేడం.
0: లక్ష్మయ్య గారు చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనిపిస్తుంది మీకు?
1: డైవర్ రాముడు మామిడి పండు తోటలో పాట.
0: తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: కేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే వజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే
1: ఎత్తి కుదేశాడే అగాడి దెబ్బ చిట్టు చిట్టు.
2: హలో
3: సార్, గుడ్ మార్నింగ్. శుభోదయం సార్, ఎవరు ఫోన్ చేశారు? వివిధ భారతికి.
2: గుడ్ మార్నింగ్ మేడం, మీకు కూడా. హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ మాట్లాడుతున్నా మేడం.
3: గణేష్ గారు, ఏ పాట విందాం ఈరోజు?
2: నా ప్రాణమా సుస్వాగతం అనే పాట, డాడీ మూవీ అనుకుంటా మేడం.
3: అండి, తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: హలో, గుడ్ మార్నింగ్ శుభోదయం సార్.
1: గుడ్ మార్నింగ్ శుభోదయం వివిధ భారతి, నేను నరసింహరావు, కేటవాద ఆనందనగర్ కాలనీ.
0: నరసింహరావు గారు చెప్పండి సార్, మరి
1: అవునవును,
0: ఇవాళ జనరంజన్లో ఏ పాట విందాం?
1: ధర్మక్షేత్రం సినిమాలో నుంచి ఎన్నో రాత్రులు వస్తాయి.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వింటూనే ఉండండి వివిధ భారతి కేంద్రం.

0: గుడ్
1: నమస్తే
0: మార్నింగ్
1: మేడం.
0: సార్. ఎవరు, ఎక్కడి నుంచి?
1: సతీష్ మేడం, భద్రాద్రి కొత్తగూడెం.
0: సతీష్ గారు చెప్పండి, ఇవాళ జనరంజన్లో ఏ పాట విందాం?
1: కన్ను కన్ను కలిసి ఆయన పాట కావాలి
0: మంచి
1: మేడం.
0: పాట అడిగారండి. ఓకే సార్, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం మనలోనే ఉంటుంది, మన అందరి జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:40. ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే. ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 1న వరల్డ్ మిల్క్ డేని జరుపుకుంటున్నాం 2001 నుంచి. అయితే కేవలం పాల ప్రాముఖ్యత గురించే కాకుండా పాడి పరిశ్రమ అభివృద్ధి అమలు చేయటం లక్ష్యంగా, అలాగే దీనివల్ల ఎందరికో జీవనాధారంగా మార్చడమే దీని ప్రాముఖ్యత.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, రచయిత ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా వినోదం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట సిరివెన్నెల రచన ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ పాట మనందరి కోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు ప్రముఖ

నటులు, రచయిత, సినీ నిర్మాత దాదాపుగా 7 భాషల్లో నటించిన నటులు మాధవన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమృత సినిమా నుంచి హరిహరన్, చిన్మయి పాడిన పాట, వేటూరి రచన ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం. మళ్ళీ మనం 10 గంటలకు ఎవర్గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. నేపాల్ పార్లమెంట్లో నిన్న మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేశారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారత్ రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. కేంద్ర పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులను చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళలో తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చునని ప్రారంభ అంచనాలు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు బలంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈవేళ నుంచి రాబోయే 5 రోజుల పాటు కేరళ అంతటా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కెరమరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరా మేళ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈవేళ్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల ఈవేళ్టితో నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:02 దాటి 43 సెకన్లు. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయిన సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. ఈ టైంలో వచ్చిన సినిమాల్లోంచి మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా అంతం సినిమా నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, సిరివెన్నెల రచన, ఆర్డి బర్మన్ సంగీతం అందించారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఈ టైంలో వచ్చిన సినిమాల్లోంచి మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాన్.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

నిరంతరం శ్రోతలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూనే ఉంటుంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆకాశవాణికి జయహో. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. బావా బావమర్ది సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు రాజేంద్ర సిరిసిల్ల ఇలంతకుంట నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి, అలాగే బెంగళూరు నుంచి సుజాత ఆర్ గణేష్, నందిపేట నుంచి ఎం వెంకటేష్, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. వేటూరి రచన, రాజ్కోటి సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మనం 1990 నుంచి 95 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఇప్పుడు రౌడీ అల్లుడు సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు. మూసాపేట నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఇంకా రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి నుంచి మోటకృష్ణ, సంతోష్, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. సిరివెన్నెల రచన, బప్పిలహరి సంగీతం అందించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ

0: కుటుంబ వివరాలు, మీ ఇంట్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆదిత్య 369 సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు రామాదేవి, అలాగే ఉమ్మడి నుంచి దివాకర్ విమల, హన్మకొండ తరాలపల్లి నుంచి బుచ్చయ్య, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండా యాదగిరి శాంత, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు. ఇళయరాజా సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. అసెంబ్లీ రోడీ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. గజ్వేల్ నుంచి శేల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే నార్కెట్పల్లి నెమ్మని నుంచి హేమలత వెంకటేశం, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ ఇంద్రవేణి, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గోదావరి, వీళ్ళందరి కోసం ఈ పాట. కేజే యేసుదాస్ చిత్ర పాడారు, రసరాజు రచన, కేవీ మహాదేవన్ సంగీతం అందించారు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

గోవిందా గోవిందా సినిమా నుంచి పాటను అడుగుతున్నారు రంగారెడ్డి, ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, పులాంగ్ నిజామాబాద్ నుంచి వహీద్ రుమాని జమీర్, పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్. వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. సిరివెన్నెల రచన, రాజ్కోటి సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు. భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి పద్మశాలి సిద్ధులు, శారద పూజ, ఇంకా జగద్గిరిగుట్ట నుంచి బాలరాజు, గంగాభవాని, ఆదిబట్ల కారడి నుంచి గోపికిషన్, ఉమావతి, జీడిమెట్ల నుంచి కరీముల్లా నస్రీన్ వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. రచన, సంగీత

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురువు గొప్పదానాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక సంస్కృత సుభాషితాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారని, మరికొందరు ఆ జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులకు బోధించడంలో నిపుణులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మ నైపుణ్యం, ఇతరులకు బోధించే నైపుణ్యం కలిగిన వారు ఉపాధ్యాయుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠులైన వారిగా గుర్తింపు పొందుతారని సుభాషితాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగాయి. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నిన్న నేపాల్ పార్లమెంట్లో చెప్పారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ తెలియజేసింది. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొత్తార గ్రామంలో ఇందిరమేళ్ల గృహ ప్రవేశంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమేళ్ల ప్రారంభోత్సవం ఫైళ్లను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వెల్లడించి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:03 దాటి 43 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి నటులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. సినీ ప్రపంచంలో నటులుగా ఆయన నిరాడంబరులు. రంగుల లోకంలో పొగడతల రంగును ఆశించని సపోర్టివ్ ఆర్టిస్ట్. పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా సినిమా పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. తన పేరు కన్నా చిత్రాలలో వేసిన వేషాలతోనే హృదయాలలో నిలిచిన ప్రఖ్యాత నటులు ఆయనే ప్రసాద్ బాబు. సినీ ప్రియులకు

సుపరిచయమైన ఆయన అప్పట్లో హీరోగా, విలన్గా, సహనటులుగా, తండ్రిగా, అన్నగా, పోలీస్ ఆఫీసర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి మెప్పించారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రసాద్ బాబు సినీ నట జీవిత విశేషాలు విందాం.

మంచి రూపం, నటన, ప్రతిభ ఉండడంతో స్నేహితుల ప్రోత్సాహంతో చెన్నై చేరి అవకాశాల కోసం ఫోటోలు పట్టుకుని చాలామందిని సంప్రదించారు. ఒక దర్శకులైతే తన ఫోటోను నిలకేసుకుంటారు. ఎంతోమంది వచ్చారు, అందులో నువ్వు ఒకడివి అని చెప్పేసి నిరుత్సాహపరిచారు. అయినా ఏమాత్రం కలత చెందకుండా ఎవరైతే నిలకేసి కొట్టారో ఆ దర్శకుల చేతనే మంచి నటులయ్యాక ఒక యాడ్ తీసుకున్నటువంటి ఘనత ఆ హీరోది. అలా ఫోటోల కోసం, అవకాశాల కోసం తన ఫోటోను పట్టుకుని సినిమాలో వేషం కోసం, సినిమాలో తన ఫోటో కనపడితే చాలు, తన వేషం కనపడితే చాలు, తన సన్నివేశం కనపడితే చాలు, స్క్రీన్పై తన పేరు పడితే చాలు అనుకుంటున్న క్రమంలో 1973లో గీతా సినిమాలో హీరోగా తొలి అవకాశం రావటమే కాక మొదటి సినిమాతోనే మంచి నటనకు గాను

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు యాక్టర్ స్పెషల్లో ప్రసాద్ బాబు సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ప్రసాద్ బాబు గారు తన సినీ ప్రయాణంలో స్టార్ హీరోల నుంచి మొదలుకుని స్మాల్ హీరోల దాకా దాదాపు తెలుగు హీరోలందరితోనూ కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. హీరో రజనీకాంత్ నటించిన అంతులేని కథ హిట్ సినిమాతో మరి సినీ ప్రపంచంలో, సినీ వినీల ఆకాశంలో, పరిశ్రమలో గొప్ప పాపులర్గా ఎదిగారు. ఆ సినిమాలోని నటనకు గాను అందరు కూడా ఫిదా అయ్యారు. అంతలా అద్భుతంగా నటించారు తిలక్ పాత్రలో.
4: కొత్త డైరీలో 5 ఏళ్ళు నచ్చింది.
5: మన స్నేహానికి 4 ఏళ్ళు నిండి 5 ఏడు వచ్చింది.

0: నాలుగేళ్లుగా నా కోసం కాచుకునున్నావని గుర్తు చేస్తున్నావు అన్నమాట. ఇందుక ప్రతి సంవత్సరం కొత్త డైరీ ఇవ్వడం.
1: సరే సార్, మనసు ఎంతకాలమైనా కాచుకుంటుంది.
0: అవును, దానికి ముసుల్తానే లేదు.
1: కానీ వయస్సు,
0: నేను ప్రేమిస్తున్నది నీ మనసు, వయస్సును కాదు.
1: నాకు నీ మనసు కావాలి, వయస్సు కావాలి.
0: తిలక్, నీకు తెలుసు నా బాధ్యత ఇంకా తీరలేదని.
1: సంసారం బాధ్యతలకు, సముద్రంలో నెలలకు అంతక్క సరిక. నాకు బుల్లి తిలకం చూడాలని.
2: అంతలా డైలాగ్ డెలివరీలోను నటనలోను ఎంతో ప్రతిభను చూపించారు. ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా 1976లో విడుదలై సంచలనమైంది. అందులో నటించినటువంటి నటులందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాతో ప్రసాద్ బాబు గారు వెనుతిరిగి చూడలేదు.

వెంకట కవిని నేను వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులు, ఆ అద్భుత వనంలో చక్కని చిల్లక

తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

ఇప్పుడు హరినాలు మంకాలు చదివేనమ్మా. నాలుగు

తప్పుగా తలచిన అప్పటి కోరింకకిప్పుడు తెలిసెనమ్మా, అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగా తలచెనమ్మా.

0: ఆ సినిమాలో అన్ని విశేషాలే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైతే తన గొంతులో ఉన్న విశ్వరూపాన్ని చూపించారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: నిజానికి ప్రసాద్ బాబు గారి పాత్రతో పాటు నటన కూడా సహజంగా ఇంట్లో వ్యక్తిగా ఉంటుంది. 1973 ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాబు గారి దర్శకత్వంలో తెరకెక్కిన మన ఊరి పాండవులు చిత్రంలో కూడా మంచి సాలిడ్ పాత్ర వేశారు. కృష్ణరాజు, చిరంజీవి, మురళీమోహన్ వీళ్ళందరితో పాటు మరి సమానంగా భీమన్న పాత్రలో నటించి పాత్రకు జీవం పోశారు. శభాష్ అనిపించుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అటు నుంచి ఇక అందరి దృష్టిలో పడి వరుస అవకాశాల మీద అవకాశాలు రావడమే కాకుండా మంచి మంచి పాత్రలు పోషించే అవకాశం ఇచ్చారు దర్శకులు, నిర్మాతలు, సహనటులు. ఇంకా అప్పటికి లెజెండరీస్ యాక్టర్స్గా ఎవరైతే వెలుగుతున్నారో వారందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వెనుదన్నుగా నిలిచి ప్రోత్సహించారు.

కెరియర్ తొలినాళ్లలో ప్రసాద్ బాబు గారు అప్పటి తన సమకాలికులు యువ హీరోలైన చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్, రజనీకాంత్లతో మంచి స్నేహం ఉంది. అయితే వారి వారి అదృష్టం సామర్థ్యాలను బట్టి చరిత్రను తిరగరాసే హీరోలయ్యారు. కానీ ప్రసాద్ బాబు గారు మాత్రం నిరాడంబరంగా, ఏమాత్రం బాధపడకుండా తన పట్ల, తన నటన పట్ల, తన ప్రతిభ పట్ల విశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ పాత్ర వచ్చినా కూడా అలవోకగా చేశారు, సంతృప్తి చెందారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకొని సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారు. వరుస అవకాశాలే కాకుండా అగ్ర హీరోలతో కూడా మరి మంచి బలమైనటువంటి పాత్రలు, కీరోల్ పాత్రలు వేసే అవకాశం వచ్చింది. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కూడా మంచి మంచి గొప్ప హిట్ సినిమాల్లో పనిచేసి శభాష్ అనిపించుకున్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు కార్యక్రమంలో నటులు ప్రసాద్ బాబు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. అప్పటి అగ్రనటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కలిసి మంచి సహాయ పాత్రల్లో, అలాగే పోలీస్ పాత్రల్లో సోదరునిగా, తర్వాత ఇంకా కుటుంబ సభ్యునిగా కూడా మంచిగా నటించి, గొప్పగా నటించి తన స్థానాన్ని బదలుపరుచుకున్నారు. పాత్ర ఏదైనా సరే అవలీలగా ఆ పాత్రలో లీనమై నటించడం ప్రసాద్ బాబు గారి స్పెషల్. ఎన్టీఆర్తో రౌడీరాముడు, కొంటకృష్ణుడు, యమగోళ, అడవిరాముడు, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, విశ్వరూపం, కొండవీటి సింహం, సర్దార్ పాపరాయుడు, ఇలాంటి విజయవంతమైనటువంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. సొంత ఇమేజ్ను సృష్టించుకున్నారు

టాలీవుడ్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న గొప్ప నటులు ప్రసాద్ బాబు గారు. మరీ ముఖ్యంగా తన కెరీర్ ఆరంభ నుంచి హీరో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే చిరంజీవి గారు తనను సొంత తమ్ముని వలె చూసుకునేవారని, దాదాపు వారి సినిమాలన్నింటిలోనూ మంచి పాత్రకు తననే కోరుకునేవారని అనేక ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు నేటికీ కూడా. అయితే అంతలా వారిని మరి ప్రోత్సహించారు వారి నటన.

వారి ప్రతిభ, వారి సామర్థ్యం గురించి మంచి స్నేహభావం, అలాగే మంచి మానవత్వం ఉన్నటువంటి మర్యాదలు, తర్వాత రెస్పెక్ట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో అందరితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ మంచి మంచి సినిమాలు ఆయన చేసినటువంటి దాదాపు సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంత అద్భుతంగా రాణించారు. దానికి తోడు ఆ గర్వం అనేది కానీ, లేకపోతే నాకు ఈ అవకాశం రాలేదే, నాకు హీరోగా అవకాశం రాలేదే అని చెప్పేసి అనుకోకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని విలన్గా కూడా ప్రతి పాత్రకు ఆయన ప్రాణం పెట్టి నటించారు. అలాగే గుర్తుండిపోయారు. పేరు కన్నా ఆయన చూడగానే ఓ సూపర్గా ఉంటుంది అనేంతలా అట్లా ముద్ర వేసుకున్నారన్నమాట. ఆ విధంగా మంచి నటులుగా రాణించారు. ఆయన చేస్తున్నటువంటి సినిమాలో ముందుగా ఆ డైలాగ్ ఏంటి, కథ ఏంటి, ఇవన్నీ, తర్వాత తారాగణం ఏంటి, దర్శకులు ఎవరు, ఇలా ఏది కూడా అడగకుండా బ్లైండ్గా వెళ్ళి ఇచ్చినటువంటి డైలాగ్, ఇచ్చినటువంటి సన్నివేశంలో లీనమై పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. అలా ఆయన యొక్క స్థానాన్ని అలా ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంచుకున్నారు. నాకు పోటీ కాదు, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి అనే మనస్తత్వంతో ముందుకెళ్లారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో నటులు ప్రసాద్ బాబు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ఇక హీరో కృష్ణ గారి 141 సినిమా దొంగల వేటలు మెయిన్ విలన్ ప్రక్కన సైడ్ విలన్గా, అలాగే సుభాష్ బాబు సినిమాలో మెయిన్ విలన్గా పోషించే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కృష్ణ గారి చాలా హిట్ సినిమాలలో ఏదో ఒక ముఖ్య పాత్రలో మెరిచి మురిపించి మెరిసిపోయి అలా నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆయన నటించిన సినిమాల్లోని పాత్రలను వర్ణించడం చాలా సాహసమే చేయాలి, ఎందుకంటే అన్ని రకాల పాత్రలను అలవోకగా నవరసాలను పండించడంలో ఘనులు ఆయన. అందుకే మరి పాత్ర ఇది అది, ఆ పాత్ర స్వభావం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇలా చెబుతూ పోతే నిజంగా ఆ పాత్రలో ఆ మనకు ఆయన కాకుండా ఆ పాత్ర కనిపిస్తుంది అన్నమాట. అలా నటించడంలో మరి ఆయన గొప్పగా రాణించారన్నమాట.

హీరో శోభన్ బాబు సినిమాలలో ఎక్కువగా కుటుంబంలో ఒక సభ్యుడిగా, బంధువుగా, స్నేహితుడిగా కథను మలుపు తిప్పే, సంఘర్షణ పెంచే పాత్రలు పోషించారు ప్రసాద్ బాబు గారు. అనుబంధం, భార్యాభర్తలు, అత్తమిచ్చినల్లుడు, కొంగుముడి, జేబుదొంగ, ఇలాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పాత్రలకు వన్నె తెచ్చారు.

బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున వెంకటేష్, జగపతి బాబు, రాజేందర్ ప్రసాద్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇంకా యువ హీరోలందరి సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషించారు. క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన మార్క్ వేశారు. ముఖ్యంగా మెగాస్టారు చిరంజీవి గారితో ప్రసాద్ బాబు గారిది ఒక ప్రత్యేక స్థానమని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి హిట్ అయిన సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాల్లో

మంచి పాత్ర పోషించారు. మరి వారి మైత్రి కూడా, వారిద్దరు మంచి స్నేహితులు, ఒకే రూమ్లో గడిపినటువంటి సందర్భాలు, హీరోలుగా ఒకే సమయంలో ఎంట్రీ ఇస్తూనే కలిసి పనిచేసి విజయం సాధించిన రికార్డ్స్ వారి సొంతం. వారి మైత్రి ఇంకా కొనసాగుతూనే ఉంది. పునాది రాళ్ళు, మనవురి పాండవుల నుంచి మొదలుకొని దాదాపు అన్ని హిట్ సినిమాలలో ప్రసాద్ బాబు గారు కీలక పాత్రలు నటించారు. రుద్రవీణలో మూగవాణిగా ఆ పాత్రలో జీవించారు. ఎంత మంచి పేరు వచ్చిందంటే అలా అన్నమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలలో ఒక కీలక రోల్లో కనిపిస్తారాయన. అలాగే జగదేక వీరుడు, అతిలోక సుందరి, సంచలనమైనటువంటి ఈ సినిమాలు నారదునిగా అదరగొట్టారు. అలాగే కొదమసింహంలో విలన్ సైడ్ ఆర్టిస్ట్గా, అలాగే పసివాడి ప్రాణంలో సుందరంగా, ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో రకరకాల పాత్రల్లో, రకరకాల వైవిధ్యమైన షేడ్స్లో ఆయన నటించడం నిజంగా ఆయనకు దక్కింది. దాదాపు 700కు పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రలు వేశారని చెప్పవచ్చు అంత గొప్ప నటులు ప్రసాద్ బాబు గారు. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు విందాం ఇప్పుడు.

శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక మంచి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఆయనకు పద్మశ్రీ అవార్డు

శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక మంచి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించారు. హనుమాచారి కీర్తనలను భక్తి పారవశ్యంతో స్వరపరిచి ఆలపించి సమ్మోహనపరచడం ఆయనకే చెల్లింది. గానం దైవప్రసాదం అని ఆచరణలో ఆధ్యాత్మికత, భక్తి సంకీర్తన మెళవించి గానామృతాన్ని కురిపించిన వరం ఆ గాన గంధర్వులకే దక్కింది. సాధు కవి అన్నమాచార్యుల వారి కీర్తనలను జన బాహుళ్యంలోకి అందరూ పాడుకునేలా స్వరాలద్దిన స్వర విద్వన్మణి. పైగా ఎన్నో ప్రదర్శనలు, 1000కి పైగా అన్నమాచార్య కీర్తనలకు జనరంజక స్వరాలు, 22 కొత్త రాగాల సృష్టి, 6000కి పైగా ప్రదర్శనలు, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో సుదీర్ఘ సేవలు, టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా సంకీర్తనలతో తరింపు. ఇలా తన జీవితాన్ని అన్నమాచార్య కీర్తనల పరిశోధనకు, స్వర బాణీల కట్టడం కోసం, తన అమృత తుల్యమైన గానంతో తరింపజేసేందుకు అంకితం చేసిన సంగీతజ్ఞాని ఆయనే మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. తన మరణానంతరం భారత ప్రభుత్వం ఇటీవలే ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించుదాం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో.

partir

0: మీరు విన్న పాట అన్నమయ్య సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి. మన వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన గాయకులు, సంగీతజ్ఞాని, స్వరకర్త, రచయిత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి జీవిత విశేషాలు మనం వింటున్నాం. ఆయన గొంతు నుండి ఆ స్వరాలు అలా దైవత్వంతో కూడినట్లుగా వస్తూ ఉంటే విన్న ప్రతి ఒక్కరూ ముగ్ధులై పరవశులై తన్మయత్వంతో ఓలలాడిపోతారు. అంతటి మహోన్నత గాయకులు స్వరకర్త మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అనమాచార్య కీర్తనలను విశేష ప్రాచుర్యం కల్పించిన వారిలో ప్రథములు అని చెప్పవచ్చు. అందరూ అలపించేలా సరళమైన స్వరాలను కూర్చి మనకు అందించిన ఆధ్యాత్మిక గానపిపాసి. ఆయన గురించి మరిన్ని విశేషాలు విందాం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

అహోబిలం, కంచి కామకోటిపీఠం, టిటిడి పుణ్యక్షేత్రాల ఆస్థాన విద్వాంసులుగా పనిచేసిన అసాధారణ ప్రతిభ ఆయనది. కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను 2020లో సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించారు. 1948 నవంబర్ 9న రాజమండ్రిలో పుట్టారు ఆయన. క్లాసికల్, సెమీ క్లాసికల్, లైట్, జానపద బాణీల వంటి వివిధ భారతీయ సంగీత శైలిలో ఆయన అనమాచార్య కీర్తనలను కంపోజ్ చేసి భక్తులకు, రసహృదయులకు తరగని మణి గీతాలుగా మనకిచ్చారు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు. ఈ పాట నేనున్నాను సినిమా నుంచి చిత్రపడింది.

కొంతమంది సంగీతకారులు అనమాచార్య కీర్తనలకు వారి వారి ప్రతిభతో బాణీలు కట్టి పాడి ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ గరిమెళ్ళ గారు స్వరపరిచిన బాణీలే విపరీతంగా జనహృదయాలను రంజింపచేశాయి. ఒక్క అన్నమాచార్య కీర్తనలే కాదు, ఇతర కవులు రాసిన 1400కు పైగా పాటలకు స్వరలధ్యారు వారు. స్వర ప్రయోగాలు చేయటం గమకాలతో, సంగతులతో, భక్తితో, ఆర్తితో లీనమైన ఆయన అంతలా మరి తన్మయత్వంతో ఆయన పాడుతూ ఉంటే అందరూ మైమరచిపోయారు. అంతలా అన్నమాచార్య కీర్తనలపై పరిశోధనలు చేసి స్వరాలు కట్టి సంగీతంలో విశేషంగా కృషి చేసి తరింపచేసినందుకు ఆయన తరించారు, భక్తులను తరింపచేశారు. నేటికి ఎప్పటికీ ఆయన పాటలు సజీవంగా ఉంటాయి, వీణులు విందును అందిస్తూనే ఉంటాయి, భక్తి పారవశ్యంలో ముంచుతూ ఉంటాయి. ఆ గానామృతంలో మనం కూడా ఒల్లాడిపోతూనే ఉంటాం విన్న ప్రతిసారి. కళారంగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మరణానంతరం పద్మశ్రీ అవార్డు వచ్చింది. తన కుమారులు అనిల్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత మరి అవార్డు అందుకున్నారు. అందుకే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్ఫూర్తి. ఆయన ఒక చైతన్య బావుట, భక్తి సంద్రం, స్వరాల ఊట, తన్మయత్వపు డోల. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. నువ్వే కావాలి సినిమా నుంచి ఈ పాట.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యోమి నాంగ్ హలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ని ముడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్

నెక్స్ట్ యుమినాంగ్ లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ అధికార భరిత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ధి, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రహ్మణ్య మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, పాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు మధ్యప్రదేశ్లోని రజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ను ప్రారంభిస్తారు. 4 పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో

వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 రాష్ట్రాల నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డు చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లత మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం, గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ నాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాట విన్నారు.
1: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
0: మీరు వింటున్నారు విపిత్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. బేబీ సినిమా కోసం శ్రీరామచంద్ర పాడిన పాట ఇది.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడింది. గీత రచన మట్టిపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఇప్పుడు విందాం ఛాంపియన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీషా ఏరత్ పాడిన వనమాలి గీతం, సంగీతం మిక్కీజీ మేయర్.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాబిన్హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ విద్య పాడింది. ఇప్పుడు విందాం అనగనగా ఒకరోజు సినిమా నుంచి. మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి FM 102.8 MHz.

లేటెస్ట్ హిట్ సాంగ్స్లో చివరిగా విందాము. ఓ తండ్రి కథ సినిమా నుంచి యోగో సురేష్ పాడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

0: అన్నారు. నైరుతి ఋతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్య ప్రాధాన్యాన్ని రైతులకు వివరించాలన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గత రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక కాలాతీత శక్తి అని అభివర్ణించారు. బ్రిటిష్ పాలకులు భారత్ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారని పేర్కొన్నారు. ఆ సమయంలో సర్దార్ పటేల్ తన అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి నేటి అఖండ భారతావనిని నిర్మించారని తెలిపారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే నేడు మనం చూస్తున్న భౌగోళిక భారత్ ఉండేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం, సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ముక్తేశ్వర స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
1: లక్షలాది మంది వచ్చి మరి పుష్కర స్నానం గావించుకొని పుణ్యాన్ని పొంది వారు భవిష్యత్తుకు సంబంధించి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదా దేశమంతా కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి సస్యశ్యామలంగా రైతాంగము అందరు సుఖ సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరికి శుభం జరగాలని ఆహ్వానం ప్రార్థిస్తూ అందరి నమస్కారం చెప్పి తెలుసుకుంటాను.
0: పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో పేర్కొనడం తమ ప్రభుత్వ 2 ఏళ్ల కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి భవిష్యత్తులో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని మొదటి స్థానంలో నిలబెడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ లక్ష్య సాధనలో కేంద్రం ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ఫలితాలు ప్రేరణగా నిలిచాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. నాగోల్లో జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ పొందుతోందని, పార్టీకి అవకాశాలు లేవనుకున్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తల కృషితో ఘన విజయాలు సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ సైద్ధాంతిక విలువలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలతో మమేకం కావడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా కెరిమెరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జోపల్లి కృష్ణారావు

0: తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ వెంటనే కాగజ్ నగర్ చేరుకుని పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం మంచిర్యాల మీదుగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్కు బయలుదేరతారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ చిరుత వెంకటలక్ష్మి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
1: ఉపాధి హామీ కూలీలం, మాది రాజన్న చిరుసుర్ల జిల్లా చెందూరి మండలం. నా పేరు చిరుత వెంకటలక్ష్మి. పోయిన సంవత్సరం 250-270 ఉండే కూలీ. ఈ సంవత్సరం మమ్మల్ని గుర్తించి 309 రూపాయలు చేసినందుకు కృతజ్ఞతలు మీకు. ఇంకా మాకు 7 కిలోమీటర్ల దూరంలో పల్గురాళ్ల బోర్ చీకర్లో అని అక్కడ పనిచేస్తున్నాము. 3 కిలోమీటర్లు నడిచేస్తున్నాము. 4 కిలోమీటర్లు ట్రాక్టర్లు అటువంటి బంధువుస్తున్నాం. మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి 350 రూపాయలు చేయగలరని మేము కోరుకుంటున్నాము. మా కష్టాన్ని గుర్తించినందుకు మీకు కృతజ్ఞత.
0: మక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మే 30 నాటికే 134,000 మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలుండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చారని తెలిపారు.
2: 134,000 మెట్రిక్ టన్ షిఫ్ట్ చేశాము. ఇప్పుడు మిగిలింది కేవలం 30,000 మెట్రిక్ టన్. అది కూడా డైలీ 5-6,000 మెట్రిక్ టన్ త్రూ లారీస్, త్రూ ట్రాక్టర్స్ షిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ రేపు జూన్ 1 అండ్ జూన్ 2 అంటే మన స్టేట్ ఫార్మేషన్ రాత్రి వరకు 100% షిఫ్టింగ్ కూడా.
0: తెలంగాణలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా 40-44 డిగ్రీల స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాబోయే 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు బలంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడారు. స్వావలంబన, స్వాభిమానం ఆలోచనలతో ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 1:21 దాటి 12 సెకండ్లు. నౌ షో టైమ్. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షోటైం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మా శ్రోతలకు మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. మరి మేము అడుగుతున్నటువంటి ప్రశ్న మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. మంచి మంచి తేలికైనటువంటి ప్రశ్నలతో మేము ముందుకు వచ్చేసాను. ప్రశ్న వచ్చేస్తుంది, సూపర్ స్టార్ కృష్ణ మల్టీ స్టారర్ మూవీస్లో చాలా ఎక్కువ మంది హీరోలతో చేశారనమాట. అయితే సూపర్ స్టార్ కృష్ణ మొదటిసారిగా ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు? ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు సూపర్ స్టార్ కృష్ణ? ఇది రెండుసార్లు మూడుసార్లు వేశాను. సో దీని కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. హీరో పేరు అనమాట సూపర్ స్టార్ కృష్ణ. ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీగా మొదటిసారిగా సినిమా తీశారు? పాట వచ్చేస్తుంది. మీ ఆన్సర్, మీ పేరు, మీ ఊరు పేరు ఇలా సీరియల్గా టైప్ చేయండి.

చక్రి స్వరకల్పనలో కందికొండ గీతమది. గానం హరిహరన్ కౌసల్య, చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. మనం వింటున్నాం షోటైం. షోటైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ ఏ హీరోతో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు మొదటిసారిగా అని మనం ప్రశ్న వేశాం. దీనికి చాలామంది సరైన సమాధానం పంపించారు. అయితే ఇన్ టైంలో ఎవరెవరైతే పంపించారో వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారు, లక్ష్మీ కృష్ణమ్మ, అలాగే నర్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత. వీరు జాంపేట్ నిజాంపేట్ గణేష్ వేదవతి, తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ రావు, దామర్ల పెద్ద మస్తాన్, ఇంకా వారి మిత్రబృందం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత కరీంనగర్ అమనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మారాయణ, అప్పలరాజుపేట నుంచి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రాజ్కుమార్ వీరు వీరేశు, సౌజన్య, మహేష్ బాబు, శ్రావణి, వినోద్ కుమార్, రోహన్, వేదాంశ్, చిన్న కుడుమూరు కర్నూలు జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రుత అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య కూడా సరైన సమాధానం ఇచ్చారు. వీరు ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇండైరెక్ట్గా సమాధానం పంపించారు, వాళ్ళవి కూడా చదివే ప్రయత్నం చేస్తున్నాం. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. బి దివాకర్ ఉమ్మడి నుంచి, తర్వాత కొంతమంది ఆన్సర్ చేయకుండానే పేర్లు పంపిస్తున్నా, అలా చేయకండి దయచేసి. సో వీళ్ళు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఇద్దరు మునగాళ్ళు, సినిమా హీరో కాంతారావు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి. కలిజ సినిమా నుంచి ఈ పాట.

షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని అని ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చేశారు. చేసిన వాళ్ళందరూ చదివే ప్రయత్నం చేస్తాము. వీరు ముదన్ పోచంపల్లి నుంచి యలగందల మార్కండే దివ్య లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య లక్ష్మీ కృష్ణమ్మ, నందిపేట నుంచి వెంకటేష్.

రాంగ్ ఇచ్చారు. తర్వాత మహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్ ఇచ్చారు. తర్వాత గుంటూరు మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ పెద్ద మస్తాన్ రావు, బి దివాకర్ ప్రము మెడ, మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి రోజా శిరీష, ఓంకార లక్ష్మి నరసింహ, జితేందర్ ఫ్రమ్ దీకంపల్లి కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా ఆన్సర్ చేశారు, బెంగళూరు నుంచి కూడా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్స్ అండి. చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ వీరు రాంగ్ ఇచ్చారండి. తర్వాత నిజాంపేట గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, తర్వాత ఆన్సర్ చేసి మీ పేర్లు పంపించండి, దయచేసి ఆన్సర్ చేయకుండా మీ పేర్లు పంపించకండి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేన లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ప్రసాద్ రామ్ చరణ్, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుంచి వీరు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, అప్పలరాజు పెడన నుండి వీరు కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, చిలక నారాయణ అనసూయ యమునాపేట యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, న్యాయనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, వీరు అనిత ఫ్రమ్ గజ్వేల్ నుంచి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి వీరు ఇలా ఆన్సర్ చేశారు. మరికొంతమంది ఆన్సర్ చేశారు, మాటి మాటికి వారు మెసేజ్ పంపిస్తున్నారు, ఒకసారి పంపిస్తే సరిపోతుంది, మీరు రిపీటెడ్గా మీరు మెసేజ్ చేయొద్దు. సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇందాక వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఒకసారి పంపించారు, పంపించిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పంపించారు, అది పాట అయిపోయాక మాకు రీచ్ అయింది. వీరు కూడా ఇందాక రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఇప్పుడు కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం 54. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతుంది. ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 MHz. మరొక ప్రశ్న వచ్చేస్తుంది కరెంట్ అఫేర్స్ లాగనమాట. తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ ఎంత? తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం ఎంత? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. జనతా గ్యారేజ్ సినిమా నుంచి పాట.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం షో టైం కార్యక్రమం వింటున్నాం. షో టైం కార్యక్రమంలో మీకు కనుక ఆన్సర్ తెలిసి వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం ఎంత అని మనం ప్రశ్న వేసాం. కొంతమంది డాలర్స్లో రూపీస్లో వారి వారి దేశీయ కరెన్సీలో ఆన్సర్ ఇచ్చారు. మేము అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం ఉండాలి. శాతం అడిగాము, శాతం కరెక్ట్గా చెప్పిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. బుధన్ పోచంపల్లి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిణి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ హైదరాబాద్ నుండి, తర్వాత ఫిర్జాద్గూడ శ్రీనివాస్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి. వీరు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అప్పలరాజుపేట నుండి, శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, మణికాంత తిలక్ నగర్ హైదరాబాద్ నుండి, భాను మియాపూర్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుండి, నరేందర్ రెడ్డి హైదరాబాద్ హైదర్షా కోటే నుండి, న్యామనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. అలా ఇవ్వటం కరెక్ట్ కాదు, ఎందుకంటే సూటిగా సమాధానం ఉండాలి. తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం 0.52 ఇది అనమాట కరెక్ట్ ఆన్సర్. 0.52 ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హ్యాట్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది ప్రశ్న అనడం కంటే చిన్న ఒక పద్యం బిట్టిస్తాను. ఇది ఏ సినిమాలో నుండి అనేది మీరు సినిమా పేరు తెలిస్తే వెంటనే మాకు వాట్సాప్ చేయండి 0402324085 నెంబర్కు.

ఈ పద్యం ఏ సినిమాది? ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం పేరు, తర్వాత మీ ఊరు పేరు, మీ పేరు, ఇవి మాత్రమే వరుసగా టైప్ చేయండి.

కార్యక్రమంలో ఒక శ్లోకం వినిపించాం, అది ఏ చిత్రం నుంచి అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా మరి చాలామంది ఆన్సర్ చేస్తారనుకున్నాము, కానీ కొంతమంది లేటుగా స్పందిస్తున్నారు. పాట అయిపోయేలోపు అనే ఒక నిబంధన పెట్టుకున్నాం కాబట్టి అయిపోయేలోపు ఎవరైతే పంపించారో వాళ్ళకి మాత్రమే చదువుతున్నాము. సరైన సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు పంతాడి శ్రీనివాసరావు మురిపల్లి నుంచి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుర నుంచి కట్ల సతీశమలత, సంతోష్ కుమార్ నితి సంతోషిణి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, వీరు పాలెంపోలయ్య ఆలలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ పెద్ద మస్తాన్ రావు, నిజాంపేట్ గణేష్ వేదవతి, వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రాంప్రసాద్ రామ్ చరణ్, బ్రహ్మయ్య కర్నూలుండి, బోధన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ నుంచి, తర్వాత నార్కట్పల్లి మండల నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి ఉమ్మిదిన లక్ష్మారాయణ, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుండి. సో వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో ఆ శ్లోకం మేఘ సందేశం సినిమా నుంచి. సో షోలో పార్టిసిపేట్ చేసి షోకి మరింత అందాన్ని బ్యూటీనిచ్చి మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానం పంపుతూ మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషనల్గా ఉంటూ మరి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇది ఇవాళ్టి షో టైం కార్యక్రమం. ఠాగూర్ నుంచి పాట.

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. ఆంగ్లంలో వార్తలు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 50 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. కరణం మల్లీశ్వరి, పరిచయం అక్కర్లేని మహిళా క్రీడాకారిణి, ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్. 1995 చైనాలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 105, 110, 113 కిలోల బరువులు ఎత్తి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రతిభాశాలి. సిడ్నీ 2000 ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన పద్మశ్రీ ఆమె. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఆమె జీవిత విశేషాలు విందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో. మీరు వింటున్న పాట మున్నా సినిమా నుంచి, అంతకుముందు మీరు విన్న పాట ధ్రువ మూవీ నుంచి.

శక్తిశీలి కార్యక్రమంలో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటున్నాం. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి సాధించిన విజయం వ్యక్తిగతం కాదు, భారతదేశ ప్రతిష్ట. అప్పటి వరకు ఏ మహిళ క్రీడాకారిణి సాధించలేని అరుదైన ఘనత సాధించారు. భారతదేశానికి ఒలింపిక్ క్రీడల్లో పతకాలు ఎందుకు రావు అందరూ ప్రశ్నిస్తున్న తరుణంలో ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడినంత సులువు కాదు

సాధన, శ్రమ, వేదన, త్యాగం, నిరంతర పోరాటం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధిస్తారు, దక్కుతాయని సందేశమిచ్చినటువంటి దేశభక్తురాలు ఆమె. ఇంతకీ కరణ్ మల్లేశ్వర్కి వెయిట్ లిఫ్టింగ్ క్రీడ పట్ల ఆసక్తి ఎలా కలిగింది ఆ వివరాలు కూడా చెబుదా. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ్ భారతి.

సోగ్గాడి చిన్ని నాయన. ఈ సినిమా నుంచి అనూప్ రూబెన్స్ కౌసల్యపడిన పాట విన్నారు. కరణం మల్లీశ్వరి విజయాన్ని చూసి యావత్ ప్రపంచమే సంబరాలు చేసుకుంది. ఎందుకంటే వరుస విక్టరీలు అలా ఉన్నాయి. ఎంతలా అంటే బీబీసీ శతవసంతాల వేడుకల్లో, అంటే 2022లో జరిగినటువంటి ఆ వేడుకలు, ఆమెకు బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి గౌరవించింది. ఇది భారతదేశ క్రీడారంగం సాధించిన చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

కార్యక్రమంలో మీరు విన్న సూపర్ హిట్ ట్రాక్ ఆర్య సినిమాలోనిది. సాగర్ పాడారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో వెయిట్ లిఫ్టర్ కరుణ మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె సక్సెస్ఫుల్ జర్నీ గురించి, వెయిట్ లిఫ్టర్గా ఎలా మారారు ఏంటి అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్రామంలో 1975 జూన్ 1న జన్మించిన కరణ మల్లీశ్వరి తన అక్క మంచి వెయిట్ లిఫ్టర్ అన్నమాట. అలా కావటం చేత ఆమె దృష్టి కూడా ఆ క్రీడపై మళ్ళింది. మల్లీశ్వరి అక్క జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. అయితే ఆమెకు శిక్షణ ఇస్తున్నటువంటి కోచ్ ప్రోత్సాహం వల్ల ఆ తీరును చూసి అటువైపు ఆకర్షితురాలై, అక్క సాధిస్తున్నటువంటి విజయాలకు ఆకర్షితురాలై, తాను కూడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కావాలి, విజయాలు సాధించాలనే పట్టుదలతో మరి ఇలా అంతర్జాతీయంగా కాంస్య పథకంతో మెరిశారు. మనల్ని అందరినీ కూడా మురిపింపజేశారు. మరి అంత గొప్ప క్రీడాకారిణిగా ఎదిగారు. మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా, ఒక మార్గదర్శినిగా, మార్గదర్శిగా మారన్నమాట. అంత గొప్ప పథకాలు సాధించారు. పైగా వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ క్రీడల్లో మొదటిసారి ఇలా పథకం తెచ్చినటువంటి తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్రలు నిలవటం అనేది ఒక గర్వకారణం అన్నమాట మనందరికీ కూడా. సో మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి వెయిట్ లిఫ్టర్ కరణ మల్లీశ్వరి పుట్టిన సందర్భంగా ఆమె సాధించిన విజయాల గురించి, ఆమె జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఒక్కో క్రీడకు ఒక్కో నిబంధన ఉంటుంది, కొన్ని పరీక్షలు ఉంటాయి, వాటికి తోడు ప్రతిభ ఉండాలి, సవాళ్లను తట్టుకోవాలి, క్రీడా స్ఫూర్తి ఉండాలి. పైగా కరణ మల్లీశ్వరి ఎంచుకున్నటువంటి క్రీడ బరువులెత్తడం. మరి దీనికి కావాల్సింది శారీరక దారుఢ్యంతో పాటు బుద్ధిబలం, ఇవన్నీ కూడా ఉండాలి, ఓపిక ఉండాలి. పైగా ఈమె మహిళ అంటే ఎన్నింటిని తట్టుకొని అన్నింటిని సమకూర్చుకొని కండపుష్టితో పాటు పట్టుదల, కృషి, కఠోర శ్రమ సాధన చేసి మరి ఆమె బరిలోకి దిగారు. మొదటిసారిగా 1994 ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో 54 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అలా కెరీర్లో మొదటిసారి విజయంతో అలా దూసుకెళ్లారు. అలా దూసుకెళ్లి వరుసగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ విజయాలు సాధించినందుకు గాను భారత ప్రభుత్వం కూడా సగౌరవంగా ఆమెను సత్కరించింది. ఆ వివరాలు కూడా విందాం, వింటూ ఉండండి.

కరణ మల్లీశ్వరిని ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళి గెలిపిస్తుందని, గెలిచి వస్తుందని మనం అనుకున్నటువంటి ఆశ, మనం అనుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా గెలిపిస్తుందని, ఆమె పట్టుదల కూడా ఆమెని ముందుకు నడిపిస్తుందని, విజయం సాధించేలా చేస్తుందనే నమ్మకం కలిగించిన పోటీలు మాత్రం 1995 చైనాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు మాత్రమే. ఏకంగా వరుసగా 105, 110, 113 కిలోల పరుగెత్తి చైనా వెయిట్ లిఫ్టర్ లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేశారు. అప్పుడు ఆమె చరిత్ర సృష్టించింది కరణ మల్లేశ్వరి. ఆమె చరిత్ర సృష్టించిన అదే సంవత్సరం భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతిని అందజేసింది. అలాగే అర్జున అవార్డును కూడా ఇచ్చి గొప్పగా సత్కరించింది.

కార్యక్రమంలో మీరు విన్న పాట కిక్ సినిమా నుంచి కార్తిక్ జ్యోత్స్న పాడింది. అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. మనం కరణం మల్లేశ్వర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా వరుసగా ప్రపంచంలో ఎక్కడ పోటీలు జరిగినా కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పథకాలు మెడలు వేసుకుని భారతదేశ ఔన్నత్యాన్ని

దాటారు. అలా 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో 69 కిలోల విభాగంలో బరువెత్తి కాంస్య పథకాన్ని సాధించారు. అప్పటికి ఏ భారతీయ క్రీడా మహిళ సాధించని ఘనత కరణం మల్లీశ్వర్ గారు సాధించడం అందరికీ గర్వకారణం. ఆమె స్ఫూర్తితో ఎందరో మహిళా క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్నారు. క్రీడారంగంలో ఆమె కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎంతోమందికి ఆదర్శంగాను నిలిచి మొదటి భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన కరణం మల్లీశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. ఇది ఇవాల్టి శక్తిశీల కార్యక్రమం. నేను మీ అశోక్. నమస్తే. కొత్త బంగారు లోకం సినిమా నుంచి ఈ పాట శ్వేతా పండిట్ ఆలాపన.

ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 20 సెకండ్లు. ముంబై నుంచి రిలేపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తలు, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజ్యసభలో 27 స్థానాలకు 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్టాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. రెండవ భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలు ఈరోజు న్యూఢిల్లీలో జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ చర్చలకు సహాధ్యక్షత వహించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారం పూర్తి స్థాయిని సమీక్షించామని, దానిని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జలరంగంలో పరిశోధన అభివృద్దిపై ఒక జాతీయ వర్క్షాప్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ నీటి కొరత పరిష్కారాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చిస్తారని అన్నారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలిపారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు, దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరపున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలు సమర్పించామని వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 10 స్వర్ణాలతో సహా 19 పతకాలు గెలుచుకున్న భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన భారత యువ క్రీడాకారుల పట్టుదల, నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం

హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఓ నలుగురు దోస్తులు కలిస్తే ఫస్ట్ ముచ్చట స్టార్ట్ చేసే ముందు అనుకునే మాట, అరే పారా చాయ్ తాక్కుంటా మాట్లాడదాం అని. ఇద్దరు ప్రేమికులు కలిస్తే కూడా టీ తాగుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుకుందామా అనుకుంటారు. ఇక మన ఇంటికి ఎవరైనా వస్తే రండి కూర్చోండి టీ తీసుకొస్తాను అంటాం. ఇప్పుడు కూడా చాయ్ తాగుతూ బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం అని నాకు అనాలనిపిస్తుంది. ఏంటో చాయ్కున్న మహిమ? ఏ చాయ్ తాగకపోతే ఫ్రెండ్స్ లవర్స్ ఇంటికొచ్చిన అతిథులు మాట్లాడుకోలేరా? ఆ కన్వర్సేషన్స్ ఫ్రూట్ఫుల్ అవ్వవా అంటే ఏమో అవ్వచ్చు, కానీ టీ తాగుతూ మాత్రం డెఫినెట్గా అంతా పాజిటివ్గా మారిపోతుందనేదే అందరి నమ్మకం. ఆ రిలేషన్షిప్ కూడా గట్టిపడుతుందనే స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఈరోజు మనం కూడా చాయ్ తాగుతూ బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 5:11 దాటి 11 సెకండ్లు. అండ్ నేను మీ ఆ జే స్రవంతి. ఒక్కసారి గెలిస్తే అదృష్టం అంటారు, కానీ రెండవసారి లైన్ గా గెలిస్తే అలవాటు అంటారు. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రియేట్ చేసిన హిస్టరీ. డిఫెండింగ్ ఛాంపియన్స్ ని కాము మేము, అటాకింగ్ ఛాంపియన్స్ ని మేము అన్నారు, చేసి చూపించారు అండ్ ట్రోఫీని అందుకున్నారు. ఇది కేవలం ఒక ఇండివిజువల్ వల్ల మాత్రం కాదు, ఇట్స్ టీమ్ ఎఫర్ట్. ఐపీఎల్ 2025-2026 ఆర్సీబీఆర్ ఛాంపియన్స్ బ్యాక్ టు బ్యాక్ అహ్మదాబాద్ వేదిక గా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం సాధించింది. ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత విజయాల బాట పట్టింది ఆర్సీబీ. ఎస్, మరి ఆర్సీబీలో హాఫ్ సెంచరీ చేసినటువంటి విరాట్ కోహ్లీతో పాటు టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్, వెల్ డన్. బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీలు కొట్టారు, మరి 3వ ట్రోఫీ కూడా కొడతారేమో, చూడాలి. ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు అండ్ ఇంకా బోల్డ్ అనే కబుర్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాష్ అజీజ్ విశాల్ దద్లాని పాడిన పాట విన్నారు. కసర్ల శ్యామ్ రచన, సినిమా పేరు మన శంకర వరప్రసాద్ గారు. 5:15 దాటి 38 సెకండ్లు స్టూడియోస్ లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జీ శ్రవంతితో. మనం చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు కూడా ఎన్ని తప్పులు చేస్తుంటాం, ఎన్ని తుంటరి పనులు చేస్తూనే ఉంటాం. అవి సిల్లివైనా కావచ్చు, సీరియస్ అయినా కావచ్చు, ఫ్రెండ్స్తో గొడవలు కావచ్చు, లవర్తో పేచీలు కావచ్చు, భార్యాపిల్లలతో కస్సు బుస్సులు అవ్వచ్చు, బాస్తో కొలీగ్స్తో చిన్న చిన్న యుద్ధాలు, తోబుట్టువులతో మనస్పర్ధలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఆ కోపాల వల్ల కొన్ని రిలేషన్స్కి కూడా దూరం అయ్యుంటాం. కానీ ఇన్నిట్లో నువ్వెన్ని తప్పులు చేసినా, చెప్పాలంటే అన్యాయాలు, అబద్ధాలు, చెయ్యకూడని తప్పులు, అనకూడని మాటలు ఎన్ని అన్నా కానీ భరిస్తూ, పైగా బాధ్యత వహిస్తూ, ఏ తప్పుని ఎంచకుండా, అస్సలు లెక్క చేయకుండా నిన్ను దగ్గరికి తీసుకుని, ఆకలిగా ఉందా నాన్న, ముందు అన్నం తిందుదా అంటూ నిస్వార్థంగా క్షమించగలిగేది ఒక్కరే వారే నీ తల్లి తండ్రి. పదాలు రెండైనా వీరిరువురు కూడా అర్ధనారీశ్వర రూపంలా ఒక్కరే. నో డౌట్ ఈ సృష్టిలో నిన్ను వీరికంటే ఎక్కువగా ఇంకెవ్వరూ కూడా ప్రేమించలేరు. ఈరోజు వీరికి నీ ప్రేమను వ్యక్తపరిచే రోజు, అదే గ్లోబల్ పేరెంట్స్ డే. ప్రతిరోజు జరుపుకోవాల్సినటువంటి ఈ పండుగ గురించి మరిన్ని మాటలు ఈ పాట తర్వాత వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి.

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క జీవరాశికి పేరెంట్స్ ఉంటారు. వారి నుండి ప్రాణం పోసుకున్న ఈ ప్రాణానికి ఆది గురువు వారే. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన గ్లోబల్ పేరెంట్స్ డేగా జరుపుకుంటారు. ఇది తల్లిదండ్రులకు మాత్రమే కేటాయించినటువంటి ప్రత్యేకమైన రోజుగా 2012 అంటే 2012లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ప్రతి తల్లిదండ్రి నిస్వార్థ నిబద్ధతకు, ప్రేమ ఆప్యాయతానురాగాలకు, వారి ఎనలేని ప్రేమకు కృతజ్ఞతల్ని తెలుపుకునే రోజు. వారి పట్ల పిల్లలం మనకున్న ప్రేమ గౌరవం మన బాల్యాన్ని అద్భుతంగా ఆనందింపజేసి మన జీవితాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దిన వారికి ధన్యవాదాలు తెలుపుకునే రోజు ఈరోజు. గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా మనందరికీ కూడా ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. తరాలు మారినా కాలాలు మారినా మారని మాధుర్యం ఒకే ఒకటి, అదే తల్లిదండ్రుల ప్రేమ. మనం ఎంత ఎదుగుతుంటే వారి ప్రేమ అంతకంతకు ఎదుగుతూనే ఉంటుంది. అనుక్షణం తమ పిల్లల శ్రేయస్సు గురించే ఆలోచించే తల్లిదండ్రులకు హ్యాపీ గ్లోబల్ పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

నాన్నకు ప్రేమతో చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ పాడిన పాట విన్నారు. ఎస్, ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదొక ఫోన్ కాల్ అవ్వచ్చు, ఆర్ ఒక బహుమతి అవ్వచ్చు, ఆర్ బయటికి తీసుకెళ్లడం అవ్వచ్చు, కలిసి బోన్ చేయడం అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎలా అయితే అలా మీకు ఎలా కుదిరితే అలా ఎలా వీలు చేసుకుంటారో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ పేరెంట్స్తో కలిసి ఏదో ఒక పని చేయండి, అట్లీస్ట్ కలిసి బోన్ చేయండి, హాయ్ హలో అని విష్ చేయండి. బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ సో సో సో ఇంపార్టెంట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మనం అమ్మ కడుపులో నుంచి బయటకు రాగానే ఫస్ట్ మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఏంటి అంటే పాలు. పుట్టిన ఆ శిశువుకి ప్రకృతి ప్రసాదించిన సూపర్ ఫుడ్ అది. బేబీకి కావలసినటువంటి అన్ని పోషకాలు అందులో ఉంటాయి. ఆ పాలే మన మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్తో పాటు మనలో ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తాయి. అలా మన జీవితాల్లోనికి ఎంటర్ అయినటువంటి ఆ పాలు ప్రతి వయసులోనూ ఏదో ఒక బెనిఫిట్ని యాడ్ చేస్తూ అన్ని రకాల పోషకాల్ని అందించడంలో తోడ్పడుతున్నాయి. ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం. 2001 నుంచి జూన్ 1వ తేదీని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తుంది. 2026 మిల్క్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సెలబ్రేటింగ్ విమెన్ ఫార్మర్స్, అంటే మహిళా పాల రైతుల్ని గౌరవించడం. పాల ఉత్పత్తి రంగంలో మహిళల కీలక పాత్రను గుర్తించి వారి కృషిని ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యం. మరి వారి సేవల్ని గుర్తించి గౌరవిద్దాం, పాల ప్రాముఖ్యతను గుర్తిద్దాం. ప్రతి ఒక్కరూ పాలు తాగుతూనే ఉండండి, బలంగా మారండి, ఇంకా ఎనర్జెటిక్గా ఉండండి, దేశానికోసం ఏదో ఒక పని చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అల్లు అర్జున్ అంటేనే తన మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా స్టైలిష్గా చూస్ చేసుకుంటారు. అండ్ హిస్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ మాత్రం చాలా డిఫరెంట్గా అందరూ ఆశ్చర్యపడేలా, ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉంటాయి. పుష్ప 2 రిలీజ్ పోస్టర్లో కూడా గంగమ్మ తల్లి జాతర స్టైల్తో అందరికీ షాక్ ఇచ్చేశారు. ఇప్పుడు రాక ఫస్ట్ లుక్లో గుండుతో కనిపించారు. ఆ సోచ్కి సలాం అన్నట్టు అద్దరిపోయే ట్విస్ట్ ఇచ్చారు తన ఫ్యాన్స్కి. ఇకపోతే రాక మూవీ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టడానికి సిద్ధం చేస్తున్నట్టే కనిపిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని మూవీ రైటర్ నాగేంద్ర కాశి చెప్తున్నారు. రాకా సెట్స్ లో జరుగుతున్నటువంటి హంగామా మామూలుగా లేదంట. సెట్స్ లో ఎనర్జీ ఇంటెన్సిటీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది అంటున్నారు. మూవీ హిస్టరీలో ఇదో ల్యాండ్ మార్క్ కాబోతుందట. ఈ హై బడ్జెట్ సైఫిక్ అంటే సైంటిఫిక్ అండ్ ఫిక్షన్ ఈ రెండింటి కలయికతో రాబోతున్నటువంటి ఫ్యాంటసీ మూవీలో

అల్లు అర్జున్ రెడ్ వారియర్ లుక్ లో కనిపిస్తారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పాదుకొని నటిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో అత్యంత ప్రెస్టీజియస్ గా అట్లీ మాస్ విజన్, అల్లు అర్జున్ క్రేజ్, దీపికా గ్లామర్, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా ఇండియన్ సినిమా రేంజ్ ని మార్చేయడం ఖాయం అని అంటున్నారు నిపుణులు. రాకెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2027లో రిలీజ్ చేస్తారట. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఆలోగా అల వైకుంఠపురం చిత్రంలో ఈ స్టైలిష్ పాట

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పంచచిత్రం కోసం హరిచరణ్, శ్వేత పండిట్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మీరింతవరకు చాయ్తో హాయి కబుర్లు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

మాడ్ స్క్వేర్ సినిమా కోసం భీమ్స్ ఇంకా మంగ్లీ పాడిన పాట విన్నారు. గీతరచన కసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పన్నమయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం కెరమెరి మండలం కొటారి గ్రామానికి చేరుకున్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో భాగంగా 20 మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేసిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద 112 కోట్లకు పైగా నిధులతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీరు వినియోగించే పంటలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఎల్నినో తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు అమ్మమాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలను ప్లేస్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మంచిర్యాల జిల్లా రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈరోజు ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు. రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు

0: నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మేము మోటార్లకు మీటర్లు పెట్టాము. ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు జరిపే దుష్పాచారాలు మీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితులు మేము ఎన్నికల్లో నిలబడం. మేము వచ్చే ఎన్నికల్లో మీటర్లు పెట్టకుండా మోటార్లకు ఎన్నికలకు ముందు పోతాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తప్పుకుంటుందని చెప్పినటువంటి సూటి ప్రస్తుత సవాల్కు ఈరోజు కేటీఆర్ అధిసర సమాన్ చెప్పాలి. ఈరోజు రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా
0: ఉన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అవినీతి అక్రమాల బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు దోచుకుంటుంటే అన్నదాతలు నష్టపోతున్నారని, అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నా రాష్ట ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆయన మండిపడ్డారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరఫున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలో సమర్పించామని వెల్లడించారు. ఈ రైల్వే లైన్ వల్ల మణుగూరు రామగుండం మధ్య ఉన్న మంథని, భూపాల్పల్లి, మేడారం, తాడ్వాయి వంటి మారుమూల ప్రాంతాలకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. రైతులు పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
2: పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను, వరి కొయ్యలు, మొక్కజొన్న బెండ్లు, అట్లా మిగతా పంట వ్యర్థాలన్నింటినీ ఎక్కువ మొత్తంలో రైతులు కాలబెడుతున్నట్టు దృష్టికి వస్తుంది. వాళ్ళందరికీ కూడా మేము సూచన చేసేది ఏంటంటే, ఇట్లా కాలబెట్టడం వల్ల మనకు భూమిలో కలవాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయి వాతావరణం కాలుష్యం అవుతుంది. అలానే భూమి సారం కూడా తగ్గిపోతుంది. మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో మళ్ళీ పట్లేర వేసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా పంట కొయ్యలను, పంట అవశేషాలను అసలే కాల్చవద్దు.
0: ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఫిలిప్పీన్స్, యూకే, దుబాయ్ కేంద్రాలుగా సాగుతున్న ఈ నెట్వర్క్కు సంబంధించి 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి మండల కేంద్రాల్లో, తూడుకుర్తి, ఉయ్యాలవాడ గ్రామాల్లో పలు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 6వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొన్నారు. లబ్దిదారుల నూతన గృహాల్లో పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేయించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 3 ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని రెబ్బన మండలం ఖైరిగూడ శివార్లో వ్యవసాయ పనుల్లో ఉన్న భార్యాభర్తలపై పిడుగుపడ్డంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కౌటగూడలో కూడా పిడుగుపాటుకు మరొకరు మృతి చెందారు. ఒకే రోజు జిల్లాలో 3 మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో

అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గంటల 21 నిమిషం దాటి 17 సెకండ్లు స్టూడియోస్ లో డ్రైవ్ టైమ్ హిట్స్ విందాం. అయితే మనం చాలాసార్లు వింటూ ఉంటాం, బీ హ్యాపీ, థింక్ పాజిటివ్ అని మన ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూనే ఉంటారు. నెగిటివ్ థాట్స్ ని మైండ్లో నుంచి డెలీట్ చేయి చెప్పేవాళ్ళు బోల్డ్ చెప్తారు. అంత ఈజీయా పాజిటివ్గా ఉండడం? మీకేం తెలుసండి, చెప్పడానికి మీకు బోల్డ్, నాకెన్ని కష్టాలు అని మనం మనసులో అనుకుంటాం. అయితే నిజంగా పాజిటివ్గా ఉండడం కష్టమా అంటే దానికి సమాధానం కూడా పాజిటివ్గా ఎస్సే. డెఫినెట్గా పాజిటివ్గా ఉండొచ్చు. ఎలా, ఏంటి మాట్లాడుకుందాం ఈ పాటలు వింటూ. ముందుగా సంజీత్ అండ్ ఎస్ఎస్ తమన్ పాడిన పాట విందాం. రామజోగేశాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ పాట గుంటూరు కారం చిత్రం నుండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్ మరి బీ హ్యాపీ థింక్ పాజిటివ్ అనే వాళ్ళకి ఏం తెలుసు, మనం ఎలా పాజిటివ్గా ఉండాలి అని మనం ఆలోచిస్తాం, కానీ నిజంగా హాయిగా హ్యాపీగా హుషారుగా హాహా అని నవ్వుతూ ఉండడం ఈజ్ వెరీ వెరీ ఈజీ అండి. యాక్చువల్లీ లైఫ్ ఈజ్ సో సింపుల్, బట్ మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. ఎలా అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆలోచనల బ్యాగేజెస్ని నెత్తిన పెట్టుకొని, గతంలో అలా జరిగింది, ఎందుకు జరిగింది, నేనేం చేశాను, నా తప్పేంటి, పక్కోడి రైట్ ఏంటి, అలా అవ్వకుండా ఉంటే బాగుండే అన్న అన్నెసెసరీ థాట్స్ అన్నీ మైండ్లో గిరగిరగిరిగిర బొంగరంలా తిరుగుతూ ఉంటే ఇక పాజిటివ్ థాట్స్ ఎలా వస్తాయి చెప్పండి. జరిగిపోయిన విషయాల్ని తలుచుకోవడమే మనం చేసేటటువంటి పెద్ద తప్పు. జో హోగ్యా సో హోగ్యా, మార్చలేని దాన్ని మనం ఏమీ చేయలేం కాబట్టి వదిలేయడమే మంచిది. ఇంకా చెప్పాలంటే డిలీట్ చేయడమే చాలా మంచిది. ఇప్పుడు పాట విందాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. ఇప్పుడు వినబోయే పాట మేజర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడింది, కృష్ణకాంత్ రచనకి శ్రీచరణ్ పాకాల సంగీతం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం 6:32 అవుతోంది స్టూడియోస్ లో. లైఫ్ ఇస్ సో సింపుల్ అనుకుంటాం, బట్ లైఫ్ ని మనమే కాంప్లికేట్ చేసుకుంటాం పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆలోచనల బ్యాగేజెస్ ని నెత్తిన పెట్టుకుని. మరి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, దాన్ని వదిలేయడం కాదు డెలీట్ చేయడమే మంచిది అనుకున్నాం కదా. మరి జరిగిపోయిన విషయాల్ని మార్చలేవు కాబట్టి మన స్మృతిలోంచి డెలీట్ చేయడం తప్ప ఇంకో ఆప్షనే లేదు కాబట్టి డెలీట్ అండ్ బీ హ్యాపీ. ఇప్పుడు ఇక జరగబోయే ఫ్యూచర్ సంగతి ఏంటి, రేపు అన్నది ఎవడు చూశాడు? సింపుల్, జో హోగా అచ్చా హీ హోగా. ఈరోజు మనం చేసే పని నీ ఫ్యూచర్ ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రోజు హ్యాపీగా ఉంటే రేపు హ్యాపీగా ఉంటావు. సింపుల్, మనందరికీ తెలుసు జరగాల్సిందే జరుగుతుంది అని. సో మంచి జ్ఞాపకాల బ్యాగేజ్ ని క్యారీ చేస్తూ ఫ్యూచర్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రజెంట్ ని చక్కగా అనుభవిస్తూ సంతోషంగా ఉంటూ వీలైనంత మంచి పనుల్ని చేస్తూ వెళ్ళిపోండి. బ్రూస్లీ ఒక మాట అన్నాడు, బీ లైక్ ఏ వాటర్ అని. నీటిలా ముందుకు ప్రవహిస్తూ సంతోషం, దుఃఖం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కెరియర్, అంబిషన్స్ తో కలిసి ముందుకెళ్తూ తృప్తిగా జీవితాన్ని సాగిపోనిద్దాం. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం వినిపిస్తాను. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జీ శ్రవంతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program. Today I am going to speak about child safety online. Online vedinche pratispandanaga chitkalu mee chetan mito share cheskuntadu. Social media teenage kosam communication yokka pradhanyata paddhatiga nivedinchina cyber bullying kesula sankhyalo gurtinchadagina perugudala kuda undi. Parents cyber bedirimpula sanghatanalaku ela react aitaranedi chala mukhyam. సైబర్ బెదిరింపును ఎలా నిర్వహించాలో కొన్ని సాధారణ మార్గదర్శకాలను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. అండ్ మరింత ముఖ్యంగా మీ పిల్లలను బెదిరింపును అధిగమించడానికి ఒక మార్గంలో పొందండి. మీ టీన్ సైబర్ బెదిరింపుతో ఎదుర్కొంటున్నప్పుడు మీరు మీ పిల్లలు ఏం చేయాలి అనే విషయాలు చేతనిప్పుడు మీతో చెప్తాడు. ప్రతిస్పందించొద్దు. సైబర్ బెదిరింపుతో వ్యవహరించడానికి ఉత్తమమైన మార్గం పోస్టులు, వ్యాఖ్యలు, పాఠాలు అండ్ కాల్స్ ని విస్మరించడం అని మీ పిల్లలకు వివరించండి.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

అవాస్తవిక విషయాల్లో స్పందించకుండా ఉండటం చాలా కష్టమైనప్పటికీ సంఘటనను ఆపడానికి లేదా విశ్వసనీయ వయోజనుడికి నివేదించడం మంచిది. పదాలు వారికి ఎలా హాని చేశాయనేది మీ పిల్లలకు ఒత్తిడి చేయడం, వారు ప్రతిస్పందనను పోస్ట్ చేయకూడదు. సైబర్ బులీస్ ప్రతిచర్య కోసం చూస్తున్నాయి. మీరు పిల్లలు వాటికి రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకోండి. లక్ష్యం నుండి ప్రతిస్పందన లేనట్లయితే ఈ సమస్య మించిపోయే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ప్రతిస్పందించడం పరిస్థితిని మరింత దిగజార్చడానికి మాత్రమే అనుమతిస్తుంది. అన్ని సైబర్ బెదిరింపుల కాపీలు ప్రింట్ చేసుంచండి. అన్ని సందేశాలను, వ్యాఖ్యలను, పోస్టులను సాక్ష్యంగా సేవ్ చేయండి. ఇందులో ఈమెయిల్స్, బ్లాగ్ పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్, మెసేజెస్, ఎస్ఎంఎస్ కూడా ఉండొచ్చు. మీ పిల్లల మొట్టమొదటి చర్య ప్రతిచర్యను తొలగించగలదు. అయినా మీరు సైబర్ బెదిరింపుకు రుజువు లేదని గుర్తుంచుకోండి. సాక్ష్యం సేకరించిన తర్వాత మీరు స్కూల్ పోలీసులతో మాట్లాడతారు. నగ్నత్వం కలిగి ఉన్న లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులుంటే ఇవి తొలగించబడతాయని గమనించండి. ముఖ్యంగా చిన్నపిల్లవాని యొక్క చిత్రాలను ఉంచడం లేదా పిల్లల అశ్లీలత స్వాధీనం, మీరు మీ బిడ్డకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వెంటనే సంఘటనను నివేదించి పోలీస్ నిరూపించటానికి అనుమతినివ్వండి. ఆ లైంగిక పోస్ట్ కాపీలు నిర్వహించవద్దు. మీ పాఠశాల సలహాదారు లేదా ప్రిన్సిపల్ సైబర్ బెదిరింపును నివేదించండి. పాఠశాల మైదానంలో సైబర్ బెదిరింపు జరిగినట్లయితే ఈ సంఘటనను నివేదించడం చాలా ముఖ్యం. కానీ అది పాఠశాల మైదానంలో జరగకపోయినా కొన్ని రాష్ట్రాలు సైబర్ బుల్లింగ్ అండ్ బెదిరింపు ఇతర రకాలు ఏదో ఒక సమయంలో పాఠశాల భవనాన్ని చొరబాట్లు చేసుకోవడంతో అధికారం జోక్యం చేసుకోవటానికి పాఠశాలలు అనుమతిస్తాయి. అంతేకాక సైబర్ బెదిరింపు ప్రాంగణంలో సంభవించినప్పటికీ విద్యార్థులు పాఠశాలల్లోనే చర్చిస్తారు. ఉదాహరణకు, చాలాసార్లు పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులను చదువుతారు. వారు ఈ పేరును పాఠశాలలో అదనపు బెదిరింపుల్లో నేమ్ కాలింగ్, రిలేషనల్ ఆక్రమణ బహిష్కరించడంతో సహా దీన్ని ఉపయోగించుకుంటారు. పాఠశాలకు సైబర్ బెదిరింపును నివేదించినప్పుడు ట్వీట్లు, వచన సందేశాలు, పోస్టులు లేదా ఇతర ఫైళ్లను వారి ఫైల్స్ కాపీని చేర్చండి. అలాగే మీకోసం ఒక కాపీని ఉంచాలని నిర్ధారించుకోండి. మీ పాఠశాల జిల్లా సైబర్ బుల్లింగ్ కు స్పందించడం సాధ్యం కాలేదు లేదా ఇష్టపడకపోతే నివేదికను ఫైల్ చేయడానికి పోలీసులను సంప్రదించి పరిశీలించండి. సోషల్ మీడియా సైట్లు అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఐ

ఎస్పీకి సైబర్ బుల్లింగ్ నివేదించండి. మీ పిల్లల వ్యక్తిగత ఖాతాలు లేదా ఇంట్లో జరుగుతున్నప్పుడు సైబర్ బెదిరింపు సంభవించినప్పుడు మీరు మీ ఐఎస్పీకి సైబర్ వేధింపు కాపీలను ఫార్వర్డ్ చేయడం ముఖ్యం. అండ్ సైబర్ బెదిరింపుకు ఒక సోషల్ మీడియా సైట్ లో సంభవించినట్లయితే వాటిని వారికి నివేదించాలో లేదా నిర్ధారించుకోండి. సైబర్ బెదిరింపు అజ్ఞాత లేదా నకిలీ ఖాతాల్లో సంభవించినప్పటికీ మీరు దాన్ని నివేదించాలి. అనేక సార్లు ఐఎస్పీ పోలీసుల పాటు ఎవరు సందేశాలను పోస్ట్ లేదా పంపడం ఎవరు డౌన్ ట్రాక్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, మీ బిడ్డ సైబర్ బెదిరింపుతో ఉండవలసిన అవసరం లేదు. అనేక సార్లు సైబర్ బులీస్ తగిన అధికారులను నివేదించినట్లయితే దానికి ముగింపు పెట్టకుండా సుదీర్ఘ మార్గంలో సాక్ష్యాలను స్పష్టంగా వెల్లడించండి. ఏ బెదిరింపులొచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. మరణం యొక్క బెదిరింపులు, భౌతిక హింస యొక్క బెదిరింపులు, ఆత్మహత్యకు సూచనలను వెంటనే నివేదించాలి. జాతి, మతం లేదా వైకల్పం ఆధారంగా వేధింపును కలిగి ఉన్న ఏవైనా సుదూర సమయాల్లో కొనసాగే ఏ వేధింపులను కూడా నివేదించాలి. ఈ సంఘటనలో పోలీసులు ప్రస్తావిస్తారు. కమ్యూనికేషన్ కట్ చేయండి. ప్రస్తుత సోషల్ నెట్వర్కింగ్ ఖాతాలను రద్దు చేసి కొత్త ఖాతాలను తెరవండి. సెల్ ఫోన్ ద్వారా సైబర్ బెదిరింపు జరుగుతున్నట్లయితే మీ పిల్లలు సెల్ నంబర్ ని మార్చండి. అప్పుడు మీ పిల్లలు కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఇమెయిల్ ఖాతాలు, తక్షణ సందేశం మరియు సెల్ ఫోన్ల నుండి సైబర్ బులీస్ ని బ్లాక్ చేయండి. సైబర్ బులీస్ కి మీ బిడ్డను సంప్రదించడం చాలా కష్టమవుతుంది. అప్పుడు సైబర్ బెదిరింపు యొక్క ప్రభావాలను గుర్తించి తెలుసుకోండి. సైబర్ బులీకి గురైన పిల్లలు అనుభవించిన అనేక రకాల ప్రభావాలు అనుభవించబడతాయి. మరి ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగినప్పుడు వారేదో సైబర్ బులియింగ్ కి విక్టిమ్ అయినట్టు గుర్తించండి. సైబర్ బులియింగ్ కి విక్టిమ్ అయిన పిల్లలని నయం చేయడంలో సహాయపడటానికి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ సేవలను అందుకోండి. మీ పిల్లల్లో మానసిక స్థితుల్లో మార్పులు, నిద్ర అలవాట్లు లేదా ఆహారపు అలవాట్లు గమనించవచ్చు. సైబర్ బెదిరింపులు ఉన్న కాలేజీ విద్యార్థులు కూడా వెలుపల సహాయం పొందాలి. టెక్నాలజీని ఎక్కువ వాడకుండా చూసుకోండి. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ తో ఇతరులతో సంభాషించే అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. కమ్యూనికేషన్ కోసం ఆ ఎంపికను తీసేస్తే వారి ప్రపంచం నుండి ఏకాంత మరియు వైదొలగాలని భావిస్తారు. ఇది ఒంటరితనం యొక్క భావాలను మరింత పెంచుతుంది. దానికి బదులుగా ఆన్లైన్ ప్రవర్తనలను మార్చండి. సరిహద్దులు ఏర్పాటు చేయండి. అండ్ ఆన్లైన్ పరిమితి చేయడం ద్వారా మీ పిల్లల పరిస్థితిని నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, కొన్ని రీసెర్చెస్ చేశారు. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల బెదిరింపును రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వారు తమ ఫోన్ లేదా కంప్యూటర్ కోల్పోతారనే భయంతో ఉన్నారు. బదులుగా ఇది మీ పిల్లలను దెబ్బతీయటం అని గుర్తుంచుకోండి. కానీ పిల్లలు చాలా మటుకు ఏంటంటే ఏదన్నా సైబర్ బులియింగ్ అయినప్పుడు తొందరగా పేరెంట్స్ కి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ కోల్పోతారేమో, కంప్యూటర్ కోల్పోతారేమో, ఇతరులు ఏమనుకుంటారు అని. కానీ పిల్లలు కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ దట్ దే హ్యావ్ టు టేక్ ద చైల్డ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. తొందర తొందరగా తిట్టేసి వాళ్ళని కొట్టేసి అందరి ముందు ఇన్సల్ట్ చేసే పిల్లలు ఎప్పుడు కూడా నిజం చెప్పరు. అందుకే వాళ్ళని ఏంటంటే కొంచెం ఎఫెక్షనేట్ గా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కాపాడాలి. ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్లైన్ సైబర్ బులియింగ్ అండ్ హౌ టు అవాయిడ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్,

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీ

0: మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324.
0: జనిరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 6:50 దాటి 50 సెకండ్ల స్టూడియోస్ లో లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వింటారు సాయి అభ్యంకర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట డూడ్ చిత్రం కోసం గీత రచన రామజోగేశాస్త్రి.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్

0: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం విశాల్ దద్లాని హరిప్రియ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నారు. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: డాకు మహారాజ్ చిత్రం కోసం ఎస్ఎస్ థమన్ వాగ్దేవి పాడిన పాట విన్నారు. కస్తర్ల శ్యామ్ రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్

0: చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిస్త్రి పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని

ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1 కోటి 22 లక్షలకు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయి.

0: సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1,22,00,000కు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీలు ఓటీపీ ద్వారానే పూర్తయినట్టు వివరించారు.
1: డొమెస్టిక్ ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కే సంబంధ మే పిచ్లే 3 దినోమే 1,21,00,000 బుకింగ్స్ రిసీవ్ హుయి హై, ఉస్కే అగేన్స్ట్ 1,22,00,000 డెలివరీస్ కీ గయి హై ఔర్ 95% డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాత్ కీ గయి హై.
0: రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి 1 ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు 7 జూలై వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జలవనరుల సంరక్షణ. ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతికుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి, ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదనే ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో గనక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
0: ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
1: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంటాం వాటిని, వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పనిలేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతం అయితే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40

0: నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళనే ప్రాంతాలు ఉంటాయి. ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
1: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితం 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్డ్ డ్రిల్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే, మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే, పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1/2 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్స్ వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతిపొరల్లో ఒక భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని, ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతికుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది.

0: సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోర్ తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రం దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోర్ వేసే వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు, ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జలవనరుల సంరక్షణ ఈ అంశం గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతి కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 7:31 దాటి 50 సెకండ్ల స్టూడియోస్ లో. ఈ జనరేషన్ పిల్లలే వేరండి. వాళ్ళు చాలా ఫాస్ట్, వెరీ అండర్స్టాండింగ్. అప్పటి వాళ్ళలా స్లో కానే కాదు, వెరీ ఇంటెలిజెంట్స్ మా పిల్లలు అని అంటూ ఉంటారు. కానీ చిన్నప్పుడు మన మాట విన్న ఆ పిల్లలు అడలసెంట్ ఏజ్ రాగానే, అంటే కాలేజీలకు వెళ్ళడం స్టార్ట్ కాగానే, అన్నీ తెలిసిన వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెప్పామనుకోండి, ఐ నో మా అంటూ ఉంటారు. కానీ మానసికంగా కూడా హెల్దీగా ఆలోచించడం నేర్చుకోవాలి అంటాను నేను. అంటే ఒక సర్టెన్ ఏజ్లో జనరల్గా పేరెంట్స్ పిల్లల పట్ల కొంచెం అతి జాగ్రత్త చూపిస్తూ ఉంటారు. అది కేవలం వారి మంచి కోసమే. కానీ ఆ అతి జాగ్రత్త కానివ్వండి, జాగ్రత్త కానివ్వండి, వారికి సంకెళ్లలా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పామనుకోండి, బట్ వాళ్ళేమంటారో తెలుసా? నన్ను కంట్రోల్ చేస్తున్నావా? అదో నియంత్రణలా కనిపిస్తుంది వాళ్ళకి. ఒకప్పుడు టైంకి ఇంటికొచ్చాయి అంటే ప్రేమ, ఎవరితో తిరుగుతున్నావో కాస్త చూసుకోమ్మా అంటే బాధ్యత, జాగ్రత్తగా ఉండు అంటే కాపాడుకోవాలనే మనసు. కానీ ఇప్పుడు అవే మాటలు టాక్సిక్ అని, ఓవర్గా చెయ్యకు అని, ఇంటర్ఫియర్ అనే ముద్రల్ని పడుతున్నాయి. సమస్య ఎక్కడుంది? మాటలో లేదు, మాటల వెనక దాగున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ఓపికలో ఉంది. ఎవరైనా మన గురించి హెచ్చరిస్తే మన స్వేచ్ఛను తీసేయాలని కాదు, మనల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం పాటలు వింటూ. 7:33 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు వినబోయే పాట అనగనగా ఒకరోజు చిత్రం కోసం నాగురుబాబు స్వర్ణలత పాడింది. సీతారామశాస్త్రి రచనకు సంగీతం స్త్రీ.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: పాటతో ప్రయాణం వింటున్నారు. జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇవాళ గ్లోబల్ పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఎందుకు తల్లిదండ్రులు ఈ కాలం పిల్లలకి ఏం చెప్పినా నచ్చట్లేదు, అంటే వారిని నియంత్రిస్తున్నారు అని వాళ్ళెందుకు ఫీల్ అవుతున్నారో మనకు కూడా అర్థం కాదు. ఈ జనరేషన్ నన్ను జడ్జ్ చేయొద్దు అని అంటూనే నన్ను

ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతుంటారు. అర్థం చేసుకోవాలంటే కొన్నిసార్లు అసౌకర్యమైన నిజాలు కూడా వినాలి. మరి ప్రేమ ఎప్పుడూ మధురంగానే ఉండదు. కొన్ని ప్రేమలు హెచ్చరిస్తూ ఉంటాయి, కొన్ని బంధాలు అలాగే నిలిచి ఉంటాయి, కొన్ని మాటలు నసబెడుతున్నట్లు ఉంటాయి, కానీ తర్వాత అవే మనల్ని కాపాడినట్టు ఎప్పటికో గాని తెలియదు. జాగ్రత్త చెప్పేవారు తగ్గిపోతున్నారు, ఎందుకంటే మనసు పెట్టి చెప్పిన ప్రతి మాటకు నువ్వెవరు నాకు చెప్పడానికి అనే సమాధానం వస్తుంది కాబట్టి. అందుకే చాలామంది ఇప్పుడు మౌనంగా ఉండడమే నేర్చుకున్నారు. ప్రతి హెచ్చరిక నియంత్రణ కాదు, ప్రతి ప్రశ్న అనుమానం అంతకన్నా కాదు, ప్రతి జాగ్రత్త వెనక ఒక భయం ఉంటుంది, నువ్వు బాధపడకూడదు అన్న భయం ఉంటుంది. మన జీవితంలో మనల్ని ఆపేవాళ్లకంటే మనల్ని కాపాడేవాళ్ళని గుర్తించడం ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో నిజంగా మన గురించి ఆలోచించేవాళ్లు చాలా అరుదు. కాబట్టి పిల్లలు, పేరెంట్స్ మీ మంచి కోసమే చెప్తూ ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి. అదేవిధంగా పేరెంట్స్ పిల్లల్ని కూడా నమ్మండి. ముందు మీ పిల్లల్ని మీరు నమ్మితే తప్పకుండా అంత కంట్రోల్డ్గా అతి జాగ్రత్త చేయకుండా ఉండే ఛాన్స్ ఉంది. పాటతో ప్రయాణంలో ఇప్పుడు నాయక్ చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విందాం. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం అందించారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

పాటతో ప్రయాణంలో వింటున్న పాట విలన్ చిత్రం కోసం కార్తీక్ పాడింది. వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశానికి ముఖద్వారమని రాష్టపతి పేర్కొన్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతర మద్దతిస్తుందని ముర్ము చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 3 ఇందిరమ్మ గృహాలను స్వయంగా ప్రారంభించి లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్బంగా కొఠారి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పైలాన్ను ఆవిష్కరించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా జలాలు దక్కేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యాంలు నిండిన తర్వాతనే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఒక ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నట్టు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు ప్రకటించారు. ఈ ట్రస్టును రాబోయే 2 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు సిఫారసులు పొందుపరిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు పనితీరుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలు రూపొందిస్తారు. ఎల్పీజీ డీలర్షిప్లు డిస్టిబ్యూటర్షిప్లు ఇస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్న నకిలీ ఇమెయిల్ను ప్రభుత్వం ఖండించింది. ఆ ఇమెయిల్స్ నకిలీవని అధికారిక ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ ఎంపిక ప్రక్రియతో వీటికి ఎటువంటి సంబంధమూ లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. తిరుచ్చిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల సేవకుడిగా పనిచేస్తానన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పెండింగ్లో పెట్టవద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 129 ఫిర్యాదులు అందాయి. దేశవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ గుజరాత్ పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తల్ని ఏరి కోరి మీకు వినిపించే ప్రోగ్రామే
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: అయితే ఇందులో కొన్ని వార్తలు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే, కొన్ని వైరల్ న్యూస్ లు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి, కొన్ని నవ్వు తెప్పిస్తే, కొన్ని క్రియేటివ్ గా అనిపిస్తాయి, కొన్ని మోటివేట్ చేస్తాయి, కొన్ని కంట నీరు కూడా తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని వైరల్ వార్తల్ని తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: కాశ్మీరి చిత్రం కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్

0: టెస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా. వింటున్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: దేశ రక్షణ కోసం జవాన్లు చేసే సాహసాలు వింటుంటేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రక్తం గడ్డకట్టేంత చలిలో, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, హై టెంపరేచర్స్లో, ఎడారి ప్రాంతాల్లో, అడవుల్లో, సముద్ర సరిహద్దుల్లో ఇలా పగలు రాత్రి తేడా లేకుండా దేశ సేవకే వారు అక్కడ ఉన్నారు. కాబట్టే ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాం. అయితే వారికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. చిన్న చిన్న పిల్లల్ని, భార్యని, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని అందరికీ దూరంగా ఉంటున్న వారు అప్పుడప్పుడు చేసేటటువంటి ఆ ఫోన్ కాల్స్లో, ఆ వీడియో కాల్స్లో వారి స్వరం వింటూ, వాళ్ళని చూస్తూ అక్కడ వారు, ఇక్కడ ఫ్యామిలీ తృప్తి పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కడుపుతో ఉన్న భార్యను వదిలి డెలివరీ టైంలో రాలేనటువంటి ఒక జవాన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుంది? మొదట తానే చూడాలని, ఆ మొదటి ఏడుపు వినాలని, ఆ చిన్ని వేళ్లను, పాదాలని తాకాలని, బిడ్డను ఎత్తుకుని ముద్దాడాలని ఏ తండ్రికుండా చెప్పండి. కాన్పు సమయంలో భార్యకు తోడుగా ఉండాలి, ధైర్యం చెప్పాలి అని ఉంటుంది కదా. కానీ దేశం కోసం అక్కడ ఉండాల్సిన పరిస్థితి తనది. ఒకవైపు దేశం, మరోవైపు కుటుంబం. ఈ సమయంలో ఆ కడుపులో ఉన్న ఆ పసికందు గుండె చప్పుడు ఎంతో దూరంలో ఉన్న ఆ తండ్రి వింటే అమ్మయ్యా కాస్త ఊరట కలుగుతుంది కదా. అసలేంటి ఆ వైరల్ న్యూస్ చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:19 దాటి 5 సెకండ్లు మస్తీ మజా వింటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక దేశ సైనికుడి వీడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాశ్మీర్ మంచుకొండల్లో మన తెలుగు సైనికుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ తన హోమ్ టౌన్లో తన భార్య కడుపుతో ఉంది, డెలివరీకి సిద్ధంగా ఉంది, కానీ రాలేని పరిస్థితి అతనిది. కానీ ఈ భావోద్వేగ క్షణాల్ని టెక్నాలజీ ద్వారా అనుభవించాడు ఆ సైనికుడు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన భార్య గర్భంలోని బిడ్డ హార్ట్ బీట్ ని ఒక స్మార్ట్ వాచ్ ద్వారా లైవ్ గా ఫీల్ అయ్యాడు. ఒక ప్రత్యేకమైన యాప్ సహాయంతో భార్య మెడికల్ రిపోర్ట్స్ లోని బేబీ పల్స్ డాటా నేరుగా అతని స్మార్ట్ వాచ్ కి కనెక్ట్ అయింది. ఆ చిన్న గుండె చప్పుడు అతని చేతిపై కనిపించి వినిపించగానే ఆ జవాన్ కళ్లలో ఆనందం, కన్నీళ్లు ఒకేసారి రావడం, బాధ ప్రేమ అన్నీ ఒకేసారిగా కలిసిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ డెమో మాత్రమే కాదు, దేశం కోసం కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో ఉండే ప్రతి సైనికుడి త్యాగానికి లైవ్ ఎగ్జాంపుల్. మన రక్షణ కోసం వారి జీవితంలోని మధుర క్షణాలన్నింటినీ మిస్ అవుతున్నటువంటి వీరే మన దేశ రియల్ హీరోస్. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఒక తండ్రి తన బిడ్డ హార్ట్ బీట్ ని మొట్టమొదటిసారి ఫీల్ అయ్యేటటువంటి ఆ క్షణానికి సమానమైంది ఏది ఉండదు. ఏమంటారు, ఇలాంటి వైరల్ న్యూస్ కోసం ప్రతిరోజు ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

డీఫర్ దోపిడీ చిత్రం కోసం ప్రియా సరయ్య కారుణ్య మాధవ్ కృష్ణ పాడిన పాట విన్నారు. కృష్ణ చైతన్య సాహిత్యానికి మహేష్ శంకర్ సంగీతం అందించారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రవంతి. అధర పిలే సాచెస్. 14 ఏళ్ల అమ్మాయి, ఆటిజం ఉన్న అమ్మాయి. ఆటిజం అంటే తెలుసు కదా, న్యూరో డెవలప్మెంటల్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో వీరు ఇతరులతో మాట్లాడేటువంటి స్థితి కానీ సొసైటీలో తొందరగా మింగిలైపోవడం వంటివి జరగదు. కొంచెం లేట్గా జరుగుతుంది. సున్నితంగా స్పందించడం వంటి లక్షణాలతో ఇతరుల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటారు ఆటిజం వ్యక్తులు. మామూలు వ్యక్తుల కన్నా భిన్నంగా ఉంటారు. కానీ

తెలివితేటల్ని మాత్రం నిర్ణయించడానికి అస్సలు వీల్లేదు. వీరిలో కొందరు బాగా తెలివైన వారు ఉంటే కొందరు స్లోగా డెవలప్ అవుతూ వస్తారు. అంటే నేనెందుకు ఇలా చెప్తున్నాను అంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆటిజం ఉన్న ఒక అమ్మాయి స్టోరీ వైరల్ అయింది. అది ఎందుకు అంటే, ఇంతవరకు మనమందరం ఐన్స్టీన్ని మించిన ఐక్యూ కలిగిన వ్యక్తి ఎవరూ లేరు అని అనుకుంటున్నాం కదా, ఈ అధర హై ఐక్యూ కలిగిన అమ్మాయి అని వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో. మెక్సికోకు చెందినటువంటి అధర 12 ఏళ్లకే ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంది. ఇక ఆ అమ్మాయి నాసాతో కలిసి వర్క్ చేయాలని, ప్రస్తుతం ఈ 14 ఏళ్ల అధర మెక్సికో స్పేస్ ఏజెన్సీలో వర్క్ చేస్తోంది అండ్ స్టెమ్ ఎడ్యుకేషన్కి యంగ్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఎన్నికైంది. ఈ అమ్మాయి స్టోరీ ద్వారా మనమేం తెలుసుకోవాలి అంటే, సమాజంలో ఆటిజం పిల్లలు అనగానే ఒక రకంగా మనం చూస్తూ ఉంటాం, కానీ వారిలో ఎన్నో హిడెన్ టాలెంట్స్ కూడా ఉంటాయి. అవి గుర్తించి కొంత ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ గనక చేస్తే వండర్స్ క్రియేట్ చేయగలరు ఈ పిల్లలు. అది చెప్పడానికే అధర ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఢిల్లీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 8:30 దాటి 15 సెకండ్లు స్టూడియోస్ లో ఏకచిత్రగానం. ఇవాళ గ్లోబల్ పేరెంట్స్ డే. ముందుగా మా శ్రోతలందరికీ కూడా తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. ఒక సినిమా ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ల తర్వాత, లేదు ఒక 10 ఏళ్ల తర్వాత, లేదు 20 ఏళ్ల తర్వాత అయినా కూడా చూసి

0: చిన్నప్పుడు బోరే కొట్టదు అంటే అది కోట్లాది మంది ప్రేక్షకుల గుండెను తాకిన సినిమా అయి ఉంటుంది. ముఖ్యంగా అమ్మా నాన్నతో కలిసి ఈ మూవీ చూడడం ఆ ఫీలే వేరు. ఈ మూవీలో ఫస్ట్ లవ్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత పెళ్ళి ఉంటుంది, ఈగో క్లాషెస్ ఉంటాయి, ఆ తర్వాత పాప పుట్టడం జరుగుతుంది, తర్వాత విడిపోవడము జరుగుతుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. ఇంకా ఒక కమర్షియల్ సినిమాకి కావలసినటువంటి ఫైట్స్ ఉంటాయి, అందమైన లొకేషన్స్ ఉంటాయి, మనసుకి హత్తుకునే పాటలు కూడా ఉంటాయి. అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది, నాన్న కేర్ ఎస్ ఇలాగే ఉంటుంది, నిజంగా ఇలాగే ఉంటుంది, కూతుర్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇలాగే ఉంటాయి అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు. ఈ హార్ట్ వార్మింగ్ స్టోరీలోని పాటలు మనల్ని అలా హత్తుకుంటాయి. ఇంతకీ ఇంత పొగిడేస్తున్నాను, ఆ సినిమా ఏమిటి అని అనుకుంటున్నారా? నాచురల్ స్టార్ నాని అండ్ మృణాల్ ఠాకూర్ నటించినటువంటి హాయ్ నాన్నా చిత్రంలోని పాటలు విందాం ఇవాల్టి ఏకచిత్రగానం శీర్షికలో. ఈ మూవీకి రైటర్ డైరెక్టర్ శౌర్యం, ఇంకా పాటలు కంపోజ్డ్ బై హేషం అబ్దుల్ వాహబ్. ఇక లేటెందుకు, ఈ సినిమాలోని పాటల్ని వినేద్దాం.
1: మీ ఫ్రెండ్.

ఎస్, ఒక్కసారిగా థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది కదా. మనకి మామూలుగా తెలుగు సినిమాల్లో పిల్లల్ని పెంచే విధి విధానం అమ్మ బాధ్యతగానే చూపిస్తారు, కానీ హాయ్ నాన్నలో నాన్నని, నాన్న ఆశల్ని, ఆలోచనల్ని అంత బాగా చూపించారు డైరెక్టర్. అంటారు కదా, తల్లి పిల్లల ఆకలి ఆశలు ఆరోగ్యాన్ని చూసుకుంటుంది, తండ్రి వారు జీవితంలో ఎలా స్థిరపడాలో అని ఆలోచించి దానికి అనుకూలంగా ముందు నుండే అన్నీ సమకూర్చుకుంటూ వస్తాడని. ఈ సినిమాలో తన కూతుర్ని గాజు బొమ్మలా చూసుకుంటాడు నాని. మహిగా యాక్ట్ చేసినటువంటి కియారా యాక్టెడ్ సో వెల్. అండ్ ఈ పాట, ముఖ్యంగా గాజు బొమ్మ పాట, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అమ్మాయి అమాయకపు చూపులు, వాలిపో ఈగుండపై, ఆడుకో ఈ గూటిలో, తుళ్ళే నీ శ్వాసకు కాపై నేనుంటాను, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మేలించి పంపిస్తాను, నా కంటి పాప నా గాజుబొమ్మ అంటూ సాగినటువంటి ఆ పాట ఇప్పుడు విందాం.

ఇంట్లో అమ్మాయి ఉంటే ప్రతి పేరెంట్ కనెక్ట్ అయ్యే పాట ఇది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ కపుల్ స్టోరీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ ఉన్నటువంటి హాయ్ నాన్న చిత్రం నుండి మనసుకు హత్తుకునే ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్స్ వింటున్నాం ఏకచిత్ర గానంలో. లవ్ స్టోరీలో అబ్బాయి అమ్మాయిని ఓహోహో తెగ పొగిడేస్తూ ఉంటాడు, కవితలు అల్లేస్తూ ఉంటాడు, ఇది రెగ్యులర్. మరి డిఫరెంట్ ఏంటి అంటే, అబ్బాయి అమ్మాయిని ఎలా చూసుకుంటాడు అంటే, అమ్మాయి అబ్బాయిని పొగిడే పాటే ప్రాణం, అల్లాడిపోదా అమ్మాయి. కృష్ణకాంత్ సాహిత్యం, గానం కాలభైరవ, శక్తి శ్రీగోపాలన్.

ఏకచిత్రగానం శీర్షికన హాయ్ నాన్న చిత్రంలోని పాటలు వింటున్నారు. ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా ఇది, తెలుసుకోవాల్సినటువంటి కథ ఇది. మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్, ఎమోషనల్గా స్టోరీని ముందుకు నడిపించిన విధానం, క్యారెక్టరైజేషన్స్, పాటలు అండ్ ముఖ్యంగా సాహిత్యం సినిమాను చూస్తున్న మనల్ని అలా కట్టిపడేస్తాయి. ఈ మూవీలో స్వరపరిచినటువంటి పాటలకు గాను హేషమ్ అబ్దుల్ వాహబ్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది. అదే సమయమా పాట. ఇప్పుడు ఆ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:50 దాటి 35 సెకండ్లు. ఏకచిత్రగానం శీర్షికన హాయ్ నాన్న చిత్రంలోని పాటలు వింటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత బీజిఎం మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది, మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా, విరాజ్ ప్లేస్లో నాని అస్సలు కనిపించడు, యష్నా ప్లేస్లో మృణాల్ కనిపించదు.

అండ్ వారి పాప మహి ప్లేస్లో కియారా కనిపించదు. నిజంగా మన ముందు ఒక ఫ్యామిలీ స్టోరీ కనిపిస్తుందా అన్నట్టుగా అంత అటాచ్ అయిపోతాం వాళ్ళ ఫ్యామిలీకి మనం. ఇక్కడే డైరెక్టర్ గెలిచేశాడు అనిపిస్తుంది. ఈ సక్సెస్ఫుల్ మూవీలోని మరొక పాట ఇప్పుడు విందాం.

ఒక్క లైన్లో హాయ్ నాన్న స్టోరీ చెప్పాలి అంటే, విరాజ్ తన కూతురు మహి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న యష్నను వదిలేయాల్సి వస్తే వదిలేస్తాడు. బట్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నట్లు నిజమైన ప్రేమ ఎప్పటికైనా తిరిగి వస్తుంది అన్నట్టు చివరికి కథ సుఖాంతమవుతుంది. ఇది ఇవాల్టి ఏకచిత్రగానం శీర్షికన హాయ్ నాన్న చిత్రంలోని పాటలు విన్నారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఏమాయ చేశావే చిత్రం కోసం దేవన్ ఏకాంబరం చిన్మయి పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

డియర్ కామ్రేడ్ ఇంకా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఆ తర్వాత 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు. 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం.

అరవిందన్ లాంటి మోము, ముత్యాల పలువరుస, కైపిక్కించే కన్నులు, నునులేత బుగ్గలు నుదుటిపై నాట్యమాడుతున్న ము

పురులతో ఓ యువతి చెలికత్తెలతో కలసి వనవిహారం చేస్తూ యవ్వనంలో రీగిన ఆశలతో ఊహాలోకపు దారులలో పరుగులిడుతూ లోకంలోని అందాలన్నీ ఆమెకోసమే సృష్టించబడ్డాయని అతిశయించిన మనసుతో ఆ బృందంతో కలసి ఇలా గానం చేస్తోంది. ఇద్దరు మొనగాళ్లు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన వీటూరి, సంగీతం నాగరాజు.

ఈ గీతాన్ని పాడుతున్నాడు. ఈ పాటను సంగీత దర్శకులు పెండ్యాల ఖమాస్ రాగంలో స్వరపరిచారు. కాని పాట చివరలో వచ్చే ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణంలోని పద్యాన్ని ఘంటసాలగారు ఎంతో హృద్యంగా హిందోళ రాగంలో ఆలపించడం విశేషం. శ్రీకృష్ణ తులాభారం చిత్రం కోసం దాశరథి రాసిన గీతం

అష్టభార్యలు 16,000 మంది గోపికలను అనుగ్రహించిన నవరసాది నాయకుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన తన మాటలతో, చేష్టలతో భార్య సత్యభామను బుజ్జగిస్తూ

తన అందచందాలను వర్ణిస్తూ తనను వరించమని చెబుతూ ఓ నర్తకి పాడుతున్న ఈ గీతం 1953లో విడుదలైన చండీరాణి చిత్రంలోనిది. భానుమతి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీ

రామారావు, పి భానుమతి, ఎస్వి రంగారావు, అమర్నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సిఎస్ఆర్ తదితరులు నటించారు. గీతరచయిత సముద్రాల సీనియర్ సాహిత్యమందించగా ఏపీ కోమల ఆలపించిన ఈ గీతాన్ని మారుబెహగ్ అనే హిందుస్థానీ రాగాన్ని ఆధారంగా చేసుకుని స్వరపరిచారట సంగీత దర్శకులు సిఆర్ సుబ్బరామన్, ఎంఎస్ విశ్వనాథన్.

లక్ష్మణకుమారుడికి శిశిరేఖ మీద పెద్ద ప్రేమగాని వ్యామోహంగాని లేనేలేవు. కేవలం అభిమన్యుడు శశిరేఖను పెళ్లి చేసుకోకుండా అడ్డుతగలడమే అతని ధ్యేయం. అందుకే తనకు గల సాహిత్య సంగీత పాఠవాలను నిజమైన శశిరేఖ అనుకుని ఘటోత్కచుడు ఆవహించిన మాయా శశిరేఖ ముందు ఇలా ప్రదర్శిస్తున్నాడు. శశిరేఖగా సావిత్రి, లక్ష్మణకుమారుడిగా రేలంగి పోటాపోటీగా నటించారు ఈ గీతంలో. వారిరువురూ చూపిన హాస్యరస ప్రదర్శన అద్వితీయం. మాయాబజార్ చిత్రం కోసం స్వీయ సంగీతంలో ఘంటసాల ఆలపించిన గీతం, రచన పింగళి.

దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడు ఇంకా నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడు ఇంకా నేనే కదా. మన పెళ్లి వేడుక

0: சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி, ஓஹோ சுந்தரி.
1: ఎదలో కలిగిన భావం మాటల మాలికలుగా మారి పెదవులను చేరి బయటకు రాబోయే క్షణంలో ఏదో తెలియని బిడియం అడ్డుకుంటోందని ఆమె అంటుంటే, మనసులో రేగిన కమ్మని ఊహలు కళ్లముందు కదలాడుతున్నాయని అతడు పాడుతున్నాడు. వెన్నెల వెలుగులు చల్లని గాలిలో విహరిస్తూ ఆ ప్రేమజంట ఈ హాయిగీతం పాడుకుంటోంది. 1958లో కెబి తిలక్ దర్శకత్వంలో జగ్గయ్య, దేవిక, హేమలత, జేవి రమణమూర్తి ప్రధాన తారాగణంగా విడుదలైన చిత్రం అత్తా ఒకింటి కోడలే. ఘంటసాల, పీసుశీల పాడిన ఈ యుగల గీతాన్ని సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు భాగేశ్వరీ రాగంలో స్వరపరిచారు. రచన ఆరుద్ర.

సమాజంలో ఒక వ్యక్తి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలకు గుర్తింపు రావడం మొదలైతే గౌరవం, పరపతి, అంతస్తు, ఆదాయం అన్నీ ఒకదాని వెనుక మరొకటిగా వచ్చి ఆ మనిషిని కిరిబిక్కిరి చేస్తాయి. తనలోని విద్వత్తుకు, సంగీత ప్రతిభకు గొప్ప రాజాశ్రయం, గౌరవ ప్రతిష్టలు లభించగాని ఈ చిత్ర కథానాయకుడు ఒక రాజనర్తకి వ్యామోహంలో పడతాడు. జయభేరి చిత్రం కోసం ఈ గీతాన్ని నాయకుడి స్వగతంగా మలిచారు గీతరచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి. గానం ఘంటసాల, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

చెలికత్తెలతో వనవిహారానికొచ్చిన మండోదరి తనువు పులకించి మనసు పరవశించగా ఇలా గానం చేస్తోంది. తనకు కాబోయే వరుడి గురించి కమ్మని కలలు కంటూ ప్రణయభావలహరులలో తేలియాడుతోంది. భూకైలాస్ చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన గీతం, రచన సముద్రాల, సంగీతం ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం.

ధనమ్మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ఈనాటి యావత్ ప్రపంచం నిర్విరామంగా డబ్బనే పదార్థం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. డబ్బు ఎంతో విలువైనది. మనుషుల మధ్య సంబంధాలు పెంచగలదు, వాటిని త్రుంచనూగలదు. ఆప్తమిత్రుల మధ్య, రక్త సంబంధీకుల మధ్య తరాలపాటు ఆరని చిచ్చుకూడా పెట్టగలదు. ధనాన్ని సృష్టించిన అదే మనిషి నేడు దానికే బానిసైపోయాడు. ఆ మనిషిలోని స్వార్థచింతనే లక్ష్మీ కటాక్షం ఆ మనిషికి దూరమవడానికి ప్రధాన కారణం. మానవతా విలువలు చాటి చెప్పే గొప్ప సాహిత్యానికి తగిన సందర్భోచితమైన సంగీతం గల గీతమిది. లక్ష్మీనివాసం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

ఆడవారు తమ అందంతో ఎంతటి మగవారినైనా ఆకట్టుకోగలరని తన చెలిని చిలుకతో పోలుస్తున్న ప్రియుడు అంటుంటే, దానికి బదులుగా మగవారికి ప్రేమించినప్పుడు ఉన్న ఆసక్తి పెళ్లనగానే పారిపోతుందని, మూడుముళ్ల బంధమంటే ముడుచుకుపోతారని ప్రియురాలు అంటోంది. అన్నదమ్ములు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగలగీతం, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

పెద్దలు సంపాదించిన ఆస్తులను దుర్వ్యసనాల కోసం దుబారాగా ఖర్చు చేస్తూ జల్సాగా కులాసాగా తిరిగేవాడు పూలరంగడు అనిపించుకోడు. కండలు కరిగేలా కాయకష్టంచేసి ఆ వచ్చిన సంపాదనతో ఎవరికీ తలవంచక నీతి నిజాయితీలతో ఇతరులకు సహాయపడుతూ తాను సంతోషంగా ఉంటూ అందర్నీ సంతోషపెడుతూ ధైర్యంగా ముందుకు సాగేవాడే అసలు సిసలు పూలరంగడు అంటూ గీతరచయిత కొసరాజు రాసిన ఈ గీతాన్ని పూలరంగడు చిత్రం కోసం ఘంటసాల ఆలపించారు. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఇప్పుడు వినబోయే ఈ గీతాన్ని రాగ ప్రాధాన్యత కంటే వినసొంపైన గీతంగా తీర్చిదిద్దారు సంగీత దర్శకులు ఘంటసాల. అప్పటి సామాజిక పరిస్థితులకనుగుణంగా ప్రేమలు పెళ్లిళ్ల విషయాల్లో యువతీ యువకుల ఆలోచన ధోరణిలో మార్పును తెలియజేస్తూ సాగిపోయే ఈ గీతాన్ని పి లీల పాడగా అక్కినేని నాగేశ్వరరావు అంజలీదేవిలపై చిత్రీకరించారు. 1959లో విడుదలైన పెళ్లి సందడి చిత్రంలోని ఈ గీత రచన సముద్రాల రామానుజాచార్య.

ప్రతినాయక పాత్రధారిని ఆటపట్టిస్తూ కథానాయిక కథానాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తూ సరదాగా సాగే పాట ఇది. ఎన్టీఆర్ అంజలీదేవి అభినయించిన ఈ గీతంలో ప్రతినాయక పాత్రధారి ఆర్ నాగేశ్వరరావు కూడా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. పాత్ర వైఖరిని, పాత్రధారి స్వభావాన్ని ఈ రెండింటి పోకడను సమన్వయపరుచుకుంటూ స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఘంటసాల ఈ గీతాన్ని ఆలపించిన తీరు అద్భుతం. జయం మనదే చిత్రం కోసం సదాశివ బ్రహ్మం రాసిన పాట.

నీలాకాశంలోని రేరాజు వెన్నెల కంటే కూడా తన చెలి కనుచూపే చల్లగా ఉందని, తన అందమైన చిరునవ్వులే విరులకంటే మరింత అందంగా ఉన్నాయని చెలికాడు అంటే, చెలికాడి మాటల ముందు మధురమైన మధువు కూడా తక్కువేనని చెలి అంటోంది. నడమంత్రపు సిరి చిత్రం కోసం విజయ నిర్మల హరనాథ్ అభినయించిన గీతం, గానం పివి శ్రీనివాస్ పీసుశీల, రచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం అనగా 2026 జూన్ నెల 2వ తేదీ ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శిని వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం.

శీర్షికను ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి, 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి. సాయంకాలం 5 గంటలకు ఛాయ్తో హాయ్ కబుర్లు. సాయంకాలం 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం శీర్షికన టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈ అంశం గురించి డాక్టర్ ఆనంద్ నరగాని గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రాత్రి 8 గంటలకు మస్తీ మజా, 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం,

ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.